0: డిటిహెచ్ ఛానల్ పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ అన్నవరపు రామస్వామి వయలిన్, శ్రీ మహదేవు రాధాకృష్ణరాజు మృదంగం. ముందుగా స్వామికి సరి ఎవ్వరనవచ్చు దేవగాంధారి రాగం ఆదితాళం మానాంబు చావడి వెంకట సుబ్బయ్య రచన వింటారు.

హలో సార్, సిగ్నల్ ఇస్తున్నారా సార్? సిగ్నల్ ఇస్తున్నారా? సిగ్నల్ ఎవరా? ఓకే, నేను దానికి చూస్తున్నా. ఇంకా రాలేదు సార్ మరి. హలో, హలో, లైటింగ్ అది రాలేదు సార్ సిగ్నల్. అంటే ఏమన్నా ఆన్ చేయాలేంటి ఇక్కడ? హలో, దిస్ ఈస్

శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ FM 101.3 MHz మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢ మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 5వ తేదీ, ఆదివారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 35 సెకండ్లుగా వస్తుంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలో ఒక భారీ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. పశ్చిమాసియా యుద్దం కారణంగా తలెత్తిన 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించిందని ప్రధాని ప్రకటించారు. సరైన సమయంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, వ్యూహాత్మక ప్రణాళికలు, పటిష్టమైన దౌత్యం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కమ్గుంది గ్రామంలో 61 ఏళ్లుగా ఉన్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాశ్వత పరిష్కారం చూపారు. నిన్న కమ్గుందిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 322

ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. సివిల్ విభాగంలో 9 మంది, ఏఆర్ విభాగంలో 3 డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా, ఏఆర్ విభాగంలో 3 అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17 ఆణివార ఆస్థానం వేడుకగా జరగనుంది. ఈ పర్వదనాన్ని పురస్కరించుకుని 14 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం కొనసాగుతుందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

0: వింటున్నారు వందనా, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:03 దాటి 28 సెకండ్లుగా వస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: స్టూడియోల సమయం 6:45. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను నిర్దేశిత 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో జలధార జలహారతి కార్యక్రమంపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మంజూరైన అన్ని పనులు గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రాష్టంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగులు ప్రాంతాల నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించడంతో స్థానిక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి నీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చాలని

0: చేయాలని సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 ఏళ్లకు అవసరమైన సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. దేశ ఇంధన రంగంలో సుదీర్ఘకాలం బొగ్గు కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై సంస్థ దృష్టి సారించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్లో భారతీయ ప్రవాసులతో సమావేశంతో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు, టెక్ స్టార్టప్లు, పారిశ్రామిక సంస్థల అధినేతలతో సమావేశాలు, పెట్టుబడి చర్చలు నిర్వహిస్తారు. ఎల్జీ, హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో పాల్గొనాలని కొరియా కంపెనీలను ఆహ్వానిస్తూ రోడ్ షోలోను పాల్గొనున్నారు. రాష్ట వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో 7 సమయం పట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కమ్గుందిలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 460 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా, మొత్తం సర్వే చేస్తున్నాం, సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం, మీకందరికి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి అది కూడా సెక్యూరిటీ ప్రెస్ లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటివి ఇచ్చేసి ఆ రికార్డ్ అంతా కూడా పగడ్బందీగా పెట్టడం చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా.
0: రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 6 కోట్ల 45 లక్షల రూపాయలతో దేవాలయాల మరమ్మతులు, కొత్త దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నామని, 8 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం, భజన మండళ్లు, దేవాలయాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన దిశ కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ,
2: సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా లైక్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి, అటువంటివన్నీ కూడా మనం ఈ రెవెన్యూ కూడా తీసుకురావాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. అది మెయిన్గా మాకు ఆర్ఎండ్బితో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం, కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ బిఎస్ఎన్ఎల్ మనం అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ రావాలనుకోలేదు. మెయిన్ గా సెల్ టవర్స్ ఇటువంటి పాయింట్స్ అనేది స్పెసిఫిక్ గా వాళ్ళు కూడా చెప్తారు.
0: ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతల పై ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష

0: నేతపై అర్థం లేని విమర్శలను చేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన 2వ T20 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 సాధించింది. రొయ్యలలో వైట్ గట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభావిత చెరువుల నుంచి నీరు, రొయ్యలు, మేత, మల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి ఆక్వా ప్రాంతాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత లేని రొయ్య పిల్లలు, మేత విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధృవీకరించిన హేచరీల నుంచే నాణ్యమైన రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలని, బయోసెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 72 కోట్ల 81 లక్షల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం వరకు కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. విబిజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్టంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచ్పాద్రా వద్ద దేశంలోని అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
1: ప్రమాణ భారత్ జో ఠాన్ లేతా హై వో కర్కే దిఖాతా హై. 5 సాల్ పహలే భారత్ నే సంకల్ప లియా థా కి దేశ్ కో సేమీ కండక్టర్ హబ్ బనాయేంగే. హమ్ డిజైన్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కే మంత్ర కో లేకర్ ఆగే బఢే ఔర్ ఆజ్ దేశ్ కే తీసరే సేమీ కండక్టర్ ప్లాంట్ మే భీ చీప్ ప్యాకేజింగ్ కా కమర్షియల్ ప్రొడక్షన్ షురూ హో రహా హై.
0: గుజరాత్ లోని సనంద్ లో సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కు దీనివల్ల భారీగా ఊతం లభించింది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో

అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు కూడా సహాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యకుడు ప్రభువో సుబియాన్తో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ సభ నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ప్రధానమంత్రి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలో ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ పడి ఆకాశవాణితో మాట్లాడుతూ భారత ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటిస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా భారత్ కలిసి ఒక శక్తివంతమైన మార్కెట్ను సృష్టిస్తాయని, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో రెండు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాళ నుంచి 4వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో సమావేశమవుతారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశమవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్, ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు.

0: ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్ లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తుందని, అందులోని మంచి సూచనలను తమ పనిలో చేర్చుకుని అవసరమైన సవరణలు చేయడానికి సిద్దంగా ఉందని పూరి హామీ ఇచ్చారు.
1: ఎథనాల్ కా కామ్ నా హమ్నే ఇన్వెంట్ కియా, 100 సాల్ సే ఇస్ పే కామ్ హో రహా హై. భారత్ మే అగర్ ఆ జాయే తో ఇస్ పే పెహలీ యోజనా బనాయి థీ కాంగ్రెస్ కీ సర్కార్ నే. మే బాత్ కర్ రహా హూం 2006 సే లేకే 2008, ఔర్ హమారా ఏక్ టార్గెట్ థా కే 5% హమే బయోఫ్యూల్ బ్లెండింగ్ కర్నీ హై 10 స్టేట్స్ ఔర్ యూనియన్ టెరిటరీ మే, కర్ నీ పాయే. వో దూసరీ బాత్ హై 1.4% పే హమారి గాడీ రుక్ గయీ.
0: ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో పారాగ్వేపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో ఫ్రాన్స్ ఇప్పుడు మొరాకోతో తలపడనుంది. టెక్సాస్ లోని హ్యూస్టన్ లో జరిగిన మ్యాచ్ లో కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరాకో కూడా క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. నిన్న కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో కొలంబియా 1-0 తేడాతో ఘనాను నుంచి రౌండ్ ఆఫ్ 16 లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3వ రౌండ్ లో బెల్జియం కు చెందిన ఏలిస్ మెర్టెన్స్ సంచలన విజయం సాధించారు. కజాక్స్థాన్ కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకనను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16 లోకి ప్రవేశించారు. ఈ రోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో తలపడనున్నారు. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: స్టూడియోల సమయం 7:15 కావస్తుంది. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 62వ శ్లోకం.

భారత. జ్ఞానమునందు ఆసక్తిగల ఓ అర్జున, తం ఏవ నీ హృదయంలో ఉన్న ఆ సర్వాంతర్యామినే సర్వభావేన, నీ హృదయం మొత్తంతో లేక సర్వప్రపంచము ఆయనే అనే భావంతో శరణం గచ్చ, ఆశ్రయించుము అనగా శరణు పొందుము. తత్ ఆ సర్వాంతర్యామి యొక్క ప్రసాదాత్ అనుగ్రహం వలన పరాం సర్వోన్నతమైన శాంతిం ఉద్రేకరహిత స్థితిని మరియు శాశ్వతం మూడు కాలాలలోనూ ఒకే రకంగా ఉండే స్థానం అనగా మోక్షాన్ని ప్రాప్స్యసి, పొందగలవు.

0: జ్ఞానాసక్తి గలవో అర్జున, ఫలత్యాగపూర్వకంగా స్వధర్మాచరణం చేసి తీరాలని, అహంకారంతో మరో రకంగా చేస్తే భ్రష్టుడవుతావని నేను చెప్పాను కనుక నీవు అహంకారాన్ని పరిత్యజించి ఎక్కడోగాక నీ హృదయంలోనే నెలకొని ఉన్న అంతర్యామి పరమాత్మను శరణు వేడు. శరణు వేడడమంటే సర్వము ఆయనే అనే భావనతో విధ్యుక్త కర్మలను ఆచరించడమే. అయితే ఈ భావనను, ఈ ఆచరణను కూడా నీ హృదయం మొత్తాన్ని వినియోగించి చేయాలి. ఇలా చేస్తే ఆ అంతర్యామి పరమాత్మ యొక్క అనుగ్రహం నీకు కలిసి వస్తుంది. దానివల్ల నీకు సర్వోన్నతమైన శాంతి లభిస్తుంది. అంతేగాక నాశరహితమైన మోక్షస్థితి కూడా లభిస్తుంది. ప్రతి జీవి హృదయంలో ఉన్నవాడు నువ్వే, నువ్వే సర్వాంతర్యామివి, నువ్వే సర్వభావుడివి అనాలి. ఇదే శరణాగతి. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనకిచ్చే సందేశం ఏమిటంటే, ఒక ప్రక్క విహిత కర్మానుష్ఠానం అవిచ్ఛిన్నంగా జరగాలి, దానితోపాటు ఫలత్యాగమూ జరగాలి, దాంతోపాటు ఆయనను శరణు పొందాలి, దానితోపాటు తత్వజ్ఞానాసక్తి కూడా పెరగాలి. అప్పుడు మోక్షప్రాప్తి సులభంగా ఉంటుంది.
1: తమే శరణం గచ్చ.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మీరైతే మనవే విత్ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడ్ అనే విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:25 దాటి 40 seconds కా వస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ షేర్ చేస్తాను కదా, మరి ఇవాళ స్టోరీ ఏంటి అంటే కనుక, ఒక పెద్ద హాల్లో 50 మంది కూర్చుని ఉన్నారు. అక్కడికి ఒక స్పీకర్ వచ్చి అందరికీ ఒక్కో బెలూన్ ఇచ్చి దాని మీద ఎవరి పేరు వాళ్ళు మార్కర్తో రాయమన్నారు. అందరూ రాసేశారు. ఆ తర్వాత ఆ బెలూన్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి పక్కనే ఉన్న ఇంకో రూమ్లో పడేశారు. అంతా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు స్పీకర్ అన్నారు, మీకు సరిగ్గా 5 నిమిషాలు టైం ఇస్తున్నా, ఆ రూమ్లోకి వెళ్ళి ఎవరి పేరున్న బెలూన్ వాళ్ళు వెతికి పట్టుకోవాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ అన్నారు. అంతే, 50 మంది ఆ రూమ్లోకి వెళ్ళారు. నా బెలూన్, నీ బెలూన్ అని ఒకరినొకరు నెట్టేసుకున్నారు, తొక్కేసుకున్నారు, గందరగోళం. 5 నిమిషాలు అయిపోయింది. తీరా చూస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా తన పేరున్న బెలూన్ని వెతకలేకపోయారు. అప్పుడు స్పీకర్ నవ్వి ఒక చిన్న ఐడియా ఇచ్చారు. ఇప్పుడు ఒక పని చేయండి, ఎవరి చేతికి ఏ బెలూన్ దొరికితే అది తీసుకోండి, దానిమీద ఎవరు పేరుందో వాళ్ళని పిలిచి ఇచ్చేయండి. అంతే, నంబర్ చెప్తే సరిగ్గా 2 నిమిషాల్లో 50 మంది చేతిలో ఎవరి బెలూన్ వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, మన జీవితంలో ఆనందం కూడా ఈ బెలూన్ లాంటిదే. ఎవరికైతే వాళ్ళు నా ఆనందం, నా స్వార్థం, నాకే కావాలి అని వెతుక్కుంటూ కొట్టుకుంటారో వాళ్ళకి అది ఎప్పటికీ దొరకదు. అదే మనం పక్కనోడి మొహంలో కాస్త నవ్వుని ఆనందాన్ని నింపడానికి ట్రై చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన హ్యాపీనెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, షేరింగ్ ఈజ్ కేరింగ్ అండ్ కేరింగ్ ఈజ్ హ్యాపీనెస్. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సంబంధిస్తే 7:32 దాటి 48 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే స్టోరీ షేర్ చేసేసా కదా, మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. మరి ఇవాళ డే స్పెషల్స్ గురించి మాట్లాడుకునే ముందు, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూసేటప్పుడు, సిఐడి ఎపిసోడ్స్ చూసేటప్పుడు మనవాళ్ళు ఒక డైలాగ్ వాడుతుంటారు, బాడీ దొరికింది సార్ కానీ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది, వెంటనే డిఎన్ఏ టెస్ట్కి పంపించండి అని. ఒక చిన్న జుట్టు వెంట్రుకు దొరికిన, డ్రాప్ బ్లడ్ దొరికిన, క్రిమినల్స్ని పట్టుకునే రేంజ్కి ఈరోజు మన ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వెళ్ళిందంటే దానికి కారణం వెనుకున్న ఒకే ఒక్క లెజెండ్, మన ఇండియా గర్వించదగ్గ సైంటిస్ట్, ఆయనే డాక్టర్ లాల్జీ సింగ్. ఈరోజు 5 జూలై, ఆ ఫాదర్ ఆఫ్ ఇండియన్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పుట్టినరోజు అనమాట. మరి ఈ గ్రేట్ సైంటిస్ట్ లైఫ్ జర్నీ ఏంటో, ఆయన సాధించిన అద్భుతాలు ఏంటో మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జూలై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బేబీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:40 దాటి 52 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో లాల్జీ సింగ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నా కదా. మరి ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే 1947 జూలై 5 అంటే మన దేశానికి స్వాతంత్రం రావడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ అనే ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో లాల్జీ సింగ్ గారు జన్మించారు. గ్రామంలో సరైన రోడ్లు లేవు, కరెంటు లేదు, కానీ ఆయన కళ్ళలో మాత్రం ఏదో సాధించాలనే కసి ఉంది. బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకుని పీహెచ్డీ పూర్తి చేసి సైన్స్ ప్రపంచంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత యూకేకి వెళ్ళి అక్కడే రీసెర్చ్ చేశారు. అక్కడ ఉండిపోతే కోట్లు సంపాదించేవారు, కానీ మన మట్టి మీద ఉన్న ప్రేమతో ఇండియా కోసం ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి అనే కసితో మళ్లీ దేశానికి తిరిగి వచ్చారు. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఆయన జరిపిన రీసెర్చ్ మన దేశ ఫారెన్సిక్ హిస్టరీనే మార్చేసింది. లాల్జీ సింగ్ గారు ఒక ప్రత్యేకమైన డిఎన్ఏ ప్రోబ్ని కనుగొన్నారు. దాని పేరు బీకేఎం, అంటే బాండెడ్ క్రియేట్ మైనర్ అనమాట. ఒక పాము క్రోమోజోమ్స్ నుండి దీన్ని డెవలప్ చేశారు. ఇంకా మరి దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? దీని ద్వారా మనుషుల డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ను అత్యంత ఖచ్చితంగా చాలా తక్కువ ఖర్చుతో చేయొచ్చట. అప్పటిదాకా ఈ టెక్నాలజీ కోసం మనం విదేశాల వైపు చూడాల్సి వచ్చేది, కానీ లాల్జీ సింగ్ గారు పుణ్యమా అంటూ ఇండియా ఈ టెక్నాలజీని సొంతంగా

సాధించిన మూడో దేశంగా నిలిచింది. అందుకే ఆయన్ని మనం గౌరవంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ డిఎన్ఏ అని పిలుచుకుంటూ ఉంటాం అనమాట. మరి ఇంకా చాలా విషయాలు ఈయన గురించి మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చేసుకుందాం.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
6: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
5: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
6: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
5: ట్యూన్ చేసావా?
6: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
5: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
6: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
2: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
3: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
4: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
3: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
4: सच?
3: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
4: समझ गया.
2: వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యూత్ భారతి 101.3. నేను మీ ఆజే సౌజన్య. ఎస్పీ చరణ్ అండ్ రమ్య బహిరా పాడిన సీతారామం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:51 దాటి 46 సెకండ్లుగా వస్తుంది. మనం విన్నాం కాఫీ టైంలో. నేనైతే లాల్జీ సింగ్ గారి గురించి అయితే మాట్లాడుతున్నా కదా. మరి ఈయన రీసెర్చ్ కేవలం దొంగల్ని పట్టుకోవడానికే పరిమితం కాలేదండి. మన ఇండియన్స్ హిస్టరీ ఏంటి, అసలు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే ఆదివాసులు ఎక్కడి నుండి వచ్చారు, ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక రహస్యాలను ఆయన డిఎన్ఏ రీసెర్చ్ ద్వారా కనుగొన్నారనమాట. ఆఫ్రికా నుండి వలస వచ్చిన మానవ జాతికి మనకు ఉన్న లింక్స్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనకి

పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత ఆయన చదువుకున్న బనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా బాధ్యతలు చేపట్టి ఎంతోమంది యువ సైంటిస్టులను తయారు చేశారు. 2017 డిసెంబర్లో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా ఆయన అందించిన సైన్స్ వెలుగులు మాత్రం ఎప్పటికీ అమరమే. ఇంకా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. విజయప్రకాష్, దీపు అండ్ రేవంత్ పాడిన ఈగమో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి స్టూడియోలో సమయం చూస్తే 7:57 దాటి 35 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఇంకా మనమైతే లాల్జీ సింగ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నా కదా. సదుపాయాలు లేవని సాకులు చెప్పకుండా ఒక చిన్న గ్రామం నుండి వచ్చి దేశ సరిహద్దులు దాటి సైన్స్ ప్రపంచాన్ని శాసించిన డాక్టర్ లాల్జీ సింగ్ గారి లైఫ్ మన అందరికీ ఒక బిగ్ ఇన్స్పిరేషన్. ఈ జూలై 5న ఆ మహానుభావుని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మన ఎనర్జీ లెవెల్స్ అయితే పెంచేసుకుందాం. సో స్టే ట్యూన్ విత్ భారతి ఎఫ్ఎం 101.3. మీ అజయ్ సౌజన్యా.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులను రాష్ట్రంలోని నీటి వనరులలో నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చౌటపాలెంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రాంతీయ విద్యా సంస్థ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెంలో ఆప్కో సముదాయంలో రేపు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో జౌళి శాఖ మంత్రి సవిత పాల్గొనున్నారు. గోదావరి మహాపుష్కరాలు 2027ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో తొలిదశ అభివృద్ది పనుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 580 కోట్ల నిధులను వివిధ పథకాల ద్వారా విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో 7 గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్లకు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పశు వైద్యశాలలు, ప్రాంతీయ పశు వైద్యశాలలు, వెటర్నరీ పాలిక్లినిక్లు, వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో రేపు కుక్కలకు ఉచితంగా యాంటీ ర్యాబిస్ టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు ప్రకటించారు. ఇందుకోసం 5.97 లక్షల టీకాలను సరఫరా చేసినట్లు వెల్లడించారు. వీధి వ్యాపారులకు సంబంధించి రాష్ట్రంలో 51 పట్టణాల స్థానిక సంస్థల్లో జోన్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలిటెక్నిక్ ప్రవేశాలకు రిజర్వేషన్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమలలో 14-17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 14 కోయిల్ అల్వార్ తిరుమంజనం, 15 శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థాన కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీ

0: FM 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, సమ్మోహనం మోనించి. మరి ఇది ఎవరు పడారంటే కనుక హరిచరణ్ పాడగా వివేక్ సాగర్, మ్యూజిక్ కంపోజ్ చేయగా రామ్ జోగేష్ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:15 దాటి 13 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈరోజు ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక అద్దెరిపోయే గుండెకు హత్తుకునే లైన్తో వచ్చేసాను. అదేంటంటే, నిజమైన పుస్తకాలు మనల్ని ఆలోచించ చేస్తాయి, మన మనసుని ప్రకాశవంతం చేసేవి. వావ్, వచ్చే లైన్ కదా. మన అబ్దుల్ కలాం గారు చెప్తే అలానే ఉంటుందండి. మరి దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈ రోజుల్లో. మన మార్నింగ్ లేచింది మొదలు నైట్ పడుకునే వరకు రీల్స్ స్క్రోల్ చేస్తూ, నోటిఫికేషన్స్ చూస్తూ లైఫ్ని తెగ స్పీడ్గా పరిగెత్తిచ్చేస్తున్నాం. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, ఒక్క కప్పు వేడి కాఫీ చేత్తో పట్టుకొని మొబైల్ పక్కన పడేసి ఓ మంచి నిజమైన పుస్తకం తెరిచి చదువుతుంటూ ఉంటే వచ్చే కిక్కుంటుంది చూడండి, అది వేరే లెవెల్. సో పుస్తకాన్ని చదివితే ఎంత హాయినిస్తుందంటే అంత హాయినిస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే కడలి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక శక్తిశ్రీ గోపాలన్ పాడగా ఎర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా వర్మాలి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే

ఎందుకంటే 22 నిమిషాలు దాటి 52 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో నేనైతే మాట్లాడుతూ ఉన్నా కదా, మన అబ్దుల్ కలాం గారు చెప్పిన నిజమైన పుస్తకాలు మనల్ని ఆలోచింపజేసేలా చేస్తాయి, మన మనసుని ప్రకాశవంతం చేస్తాయి అంటూ చెప్పారు కదా. మరి నిజమైన పుస్తకం అంటే ఏంటో తెలుసా? కేవలం పేజెస్, అక్షరాల కట్ట కాదండి. అది రచయిత తన లైఫ్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని పిండి మనకిచ్చిన ఒక అద్భుతమైన ట్రెజర్. మనం టైంపాస్ కథలు చదివితే కాసేపు నవ్వుకుంటాం అంతే, కానీ ఒక గొప్ప పుస్తకం చదివినప్పుడు అది మనల్ని ఊరికే కూర్చోనివ్వదండి. మన బ్రెయిన్కి ఒక గట్టి షేక్ ఇస్తుంది, మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది. అరే లైఫ్ అంటే ఇది కదా, నేను ఎక్కడున్నాను అని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకునేలాగా ఆలోచింపజేస్తుంది అనమాట. ఆ థాట్ ప్రాసెస్ ఉందే అది నెక్స్ట్ లెవెల్ అంతే. మరి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ఆర్ఎగ్జాండర్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా చైతన్య భరద్వాజ్, మ్యూజిక్ కంపోజర్గా చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:30 దాటి 22 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే బుక్స్ గురించి మాట్లాడుతున్నా కదా, పుస్తకాలు ఎంత అలా హెల్ప్ చేస్తాయంటే మన మనసులో ఎక్కడో ఒక మూల చీకటిగా ఉన్న అజ్ఞానాన్ని, కన్ఫ్యూజన్ని తరిమికొట్టి మైండ్లో ఒక 100 వాట్ల బల్బ్ను వెలిగినట్టు ప్రకాశవంతం చేస్తుందన్నమాట. సమాజం మీద గౌరవాన్ని, మనుషుల మీద ప్రేమను, లైఫ్ మీద ఒక క్లారిటీని ఇస్తుంది. అందుకే 100 మంది టైంపాస్ ఫ్రెండ్స్ కంటే మనల్ని ఆలోచింపజేసే ఒకే ఒక మంచి పుస్తకం చాలన్నమాట మన లైఫ్ని మార్చేయడానికి. సో ఈరోజే ఒక మంచి పుస్తకాన్ని ఫ్రెండ్ చేసుకోండి, మీ మైండ్ని టాప్ గేర్లో పరిగెత్తించండి. మరి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.1.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజీ సౌజన్య. ప్రదీప్ కుమార్ పాడిన జానుమో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:46 దాటి 7 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనం పుస్తకాల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. మార్కెట్లో దొరికే ఏ గైడో లేదంటే కేవలం టైంపాస్ కోసం చదివే మామూలు కథలు పుస్తకాలు కానీ చదివినప్పుడు తాత్కాలికంగా ఆనందం కలగచ్చు. కానీ ఒక నిజమైన పుస్తకం మాత్రం అలా ఉండదండి. అది కేవలం అద్భుతాల గుంపు కాదు. రచయిత తన జీవిత అనుభవాలను, రక్తాన్ని, చెమటను దారబోసి సృష్టించిన ఒక అద్భుతం. మంచి పుస్తకం మనల్ని చదవమని బతులాడదండి. మనం దాన్ని తెరిచినప్పుడు అది మనల్ని తన ప్రపంచంలోకి అదే లాగేసుకుంటుందన్నమాట. సో సమాజంలో మనకు కనిపించిన కోణాలను, మనుషుల మనస్తత్వాలను మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఆ పుస్తకం. అంతుందన్నమాట పుస్తకానికి పవర్. మరి ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: పది లక్షల లాటరీ నాకా?
2: నాణ్యతలో రాజీ లేదు,
3: ధరలో సాటి రాదు.
2: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
3: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
2: విజయ వంట నూనెలు
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు.

0: మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మళ్ళీ మళ్ళీ ఇద్దరు హాని రోజు మూవ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ అండ్ చిన్మయ శ్రీపాద పాడగా గోపిసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా సాయతి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:54 దాటి 53 సెకండ్లుగా వస్తుంది. మనవనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే ఈ పుస్తకం గురించి అయితే మాట్లాడుతున్నా కదా, ఒక మంచి పుస్తకం చదివిన తర్వాత మనం మునుపట్లో అయితే ఖచ్చితంగా ఉండలేమండి, మనలో ఏదో ఒక మార్పు వస్తుంది. నిజమైన పుస్తకం మనల్ని కంఫర్ట్ జోన్లో కూర్చొనివ్వదు, అది మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది. నేను నమ్ముతుంది నిజమేనా, ఈ పాత్ర చేసిన పని తప్ప ఒప్ప, జీవితం అంటే కేవలం ఇదేనా, అవే ఆలోచనలతో సుడిగుండంలోకి మనల్ని నెట్టేస్తూ ఉంటుందన్నమాట. ఓ సైన్స్ బుక్కో, ఓ గొప్ప నవలో, లేదా ఒకరి జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు అందులోని సత్యాలు మన పాత నమ్మకాలను బద్దలు కొడతాయి. ఆ ఘర్షణ నుంచే కొత్త ఆలోచనలు పుడతాయి. ఆలోచన మారితేనే కదా మనిషి మారేది, సమాజం మారేది. సో ప్రపంచం అంతా హడావిడిగా ఒత్తిడితో పరిగెడుతున్నప్పుడు పుస్తకం మన మనసుకి ఒక మెడిటేషన్లా పనిచేసి ప్రశాంతతనిస్తుంది. అందుకే అంటారు 100 మంది స్నేహితులు ఉన్నదొక్కటే, ఒక మంచి పుస్తకం ఉన్నదొక్కటే అని. మనల్ని కేవలం ఎంటర్టైన్ చేసేవి కాదు, మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ మన అంతరాత్మను నిద్రలేపేవి నిజమైన పుస్తకాలు అన్నమాట. స్మార్ట్ ఫోన్స్లో వెలుతురు మన కళ్ళను మాత్రమే పాడు చేస్తుంది, కానీ పుస్తకం ఇచ్చే వెలుతురు మన జీవితాన్నే మార్చేస్తుంది. సో ఖచ్చితంగా ఏదైనా ఒక్క బుక్ ట్రై చేయండి, ఎలా ఉందో ఒక్కసారి చదివి ఆలోచించండి. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 8:56 దాటి 17 సెకండ్లు అవుతుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేస్తాం. మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం, నేను మణిశ్రీ. ఇంధన సంక్షోభం తలెత్తినప్పుడు యావత్ ప్రపంచం అల్లాడిపోయినా భారతదేశం మాత్రం వారంలో ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచి గ్యాస్ కొరత రాకుండా చేయగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికా సంయుక్త రాష్టాల 250వ స్వాతంత్ర్య దినోత్సవ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఆ దేశ ప్రజలకు మరియు అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. 19 రోజుల పాటు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. చమురు దిగుమతుల బిల్లు భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ అనుకూల విధానాలు అవలంబించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రాథమికంగా 1500 కోట్లు కేటాయించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన ప్రాయంగా అంగీకరించారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి లక్షణాలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. వ్యాధి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత సంస్థలకు సూచించారు. విశాఖపట్నంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన హామీలు, విద్యా సంస్కరణలు, పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, కిట్ల పంపిణీ వంటి కీలక హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు దారుణంగా ఉందని మండిపడ్డ ఆయన రాష్ట్రం చేసిన 3 లక్షల కోట్ల అప్పునకు జవాబుదారితనం ఏదని ప్రశ్నించారు. పాలిటెక్నిక్ ప్రవేశాలకు రిజర్వేషన్ విధానాన్ని విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ప్రాంతం, స్థానిక అభ్యర్థి రిజర్వేషన్ నిబంధనలను యథాతథంగా పొడిగించింది. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా రేపు రాష్ట్రంలోని అన్ని పశు వైద్యశాలల్లో కుక్కలకు యాంటీ ర్యాబిస్ టీకాలను ఉచితంగా అందించనున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. అల్పపీడన ఉధృతికి బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారడంతో విశాఖ తీరం నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ నెల 1న విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్ నుంచి వీరంతా ఒకే బోటుపై సముద్రంలోకి వేటకు వెళ్లారు. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే సరైన నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే గనక జుబిన్ నట్యాల అండ్ సమీర భరద్వాజ్ పాటగా వేసేస్తామని మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారి లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:09 దాటి 45 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పేం జరగవు షార్గలోకి. ఒకప్పుడు మన దేశంలో ప్రయాణం అంటేనే ఒక పెద్ద సాహసయాత్ర. అబ్బా ఆ ఊరెళ్ళాలా, అంత దూరమా, ఆ రోడ్లు గుంతలమయం, ఆ ట్రైన్స్ లేట్ అని ముందే డిసైడ్ అయిపోయేవాళ్ళం. కానీ గత 12 ఏళ్లలో మన ఇండియా స్పీడ్ చూసారా, రాకెట్లా దూసుకుపోతుంది. రోడ్లు చూస్తే అమెరికా హైవేస్ గుర్తొస్తున్నాయి, ట్రైన్స్ చూస్తే బుల్లెట్ స్పీడ్ గుర్తొస్తుంది, ఊరురా ఎయిర్పోర్ట్లు వచ్చేస్తున్నాయి. దేశం నలుమూలలా కనెక్టివిటీ పెంచుతూ ఇండియా రన్ రేట్ని డబుల్ చేసిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం ఏంటో ఈ జోరుగా విషర్గాలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతీయ FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే క్రిమినల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని చిత్ర గారు పాడిన పాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:18 దాటి 17 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా షర్గలు. నేనైతే మాట్లాడుతూ ఉన్నా కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. ఒకప్పుడు రోడ్లు వేయడం అంటే 5 ఏళ్ళకి ఒకసారి జరిగే పని, కానీ ఈ 12 ఏళ్లలో రోడ్లు వేసే స్పీడ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే అని చెప్పుకోవాలి.

ఒకప్పుడు రోజు కేవలం 11 నుంచి 12 కిలోమీటర్ల హైవే మాత్రమే వేసేవారు. కానీ ఇప్పుడు రోజుకి సగటున 35 నుంచి 45 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి. వరల్డ్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేశాం. దేశాన్ని కలుపుతూ ఎక్స్ప్రెస్ వేల నెట్వర్క్ కూడా వచ్చేసింది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే, బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే, మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే విజయవాడ బెంగళూరు హైదరాబాద్ టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వేల పనులైతే స్పీడ్గా దూసుకుపోతున్నాయి. రోడ్లు బాగుంటేనే కదా బిజినెస్ పెరుగుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది, మైలేజ్ కూడా వస్తుంది, అల్టిమేట్గా దేశం డెవలప్ అవుతుంది అదనమాట. ఇంకా మాట్లాడుకుందాం బోలెడని విషయాలు బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. కృష్ణార్జున యుద్ధం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారు అంటే గనక రేవంత్ అండ్ సంజిత్ హెగ్డే పాడగా, హిప్హాప్ తమిజ మ్యూజిక్ కంపోజ్ చేయగా, శ్రీజో గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:24 దాటి 36 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా విషయాలు. ఒకప్పుడు విమానం ఎక్కడం అంటే కేవలం కోటీశ్వర్లకే సాధ్యం అనుకునేవాళ్ళం. కానీ మోడీ గారు ఒక మాట అన్నారు, హవాయి చప్పలు వేసుకునే సామాన్యుడు కూడా హవాయి జవాజ్ ఎక్కచ్చు అని, అంటే విమానం కూడా ఎక్కాలి అని. అదే ఈ ఉడాన్ స్కీమ్ అనమాట. 2014 ముందు దేశంలో దాదాపు 74 ఎయిర్పోర్ట్స్ ఉంటే ఈ 12 ఏళ్లలో ఆ నెంబర్ 150 దాటేసింది. మన కడప, కర్నూలు లాంటి చిన్న పట్టణాల నుంచి కూడా ఈరోజు ఫ్లైట్స్ ఎగురుతున్నాయి. రీజనల్ సిటీస్ని కనెక్ట్ చేస్తూ తక్కువ ధరకే సామాన్యుడికి ఫ్లైట్ జర్నీని అందుబాటులోకి తెచ్చారు. ఏమంటారు, సూపర్ కదా. ఇంకా చాలా విషయాలు ఇలా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

న్యూన్ తీసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఆనందమూరి నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక మల్లికార్జున్ అండ్ సుమంగ్లి పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:37 కావస్తుంది. మనం జోరుగౌషర్ గలం. ఇంకా మన డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక రైల్వేస్ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు ట్రైన్ జర్నీ అంటే కిటికీ పక్కన కూర్చుని గాలి పీల్చడం, సమోసాలు తినడం. కానీ ఇప్పుడైతే సీన్ మారిపోయిందండి. మన సొంత టెక్నాలజీతో సెమీ హై స్పీడ్తో దూసుకొచ్చింది మన వందే భారత్ ఎక్స్ప్రెస్. లుక్ చూస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్లా ఉంటుంది. లోపల ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్. స్పీడ్ అయితే అద్దిరిపోతుంది. ఇంకా సికింద్రాబాద్ టు వైజాగ్, సికింద్రాబాద్ టు తిరుపతి, బెంగళూరు టు సెంట్రల్, ఇలా మన తెలుగు మన రాష్ట్రాల గుండా నడుస్తున్న వందే భారత్ ట్రైన్లో ఒక్కసారైనా జర్నీ చేయాలండి. చేస్తే ఆ కిక్కే వేరు. అంతే. ఇక దీనికి తోడు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దేశంలోని 100 రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్ట్ రేంజ్లో రీడెవలప్ చేస్తున్నారన్నమాట. అంటే రైల్వేస్ లుక్కే మారిపోతుందన్నమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:42 దాటి 52 సెకండ్లు గా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా జరగలు. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ఆ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అభయ్, అంజనా సౌమ్య అండ్ సాయి పాడగా, మిక్కి జమేయర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, రామచోగయ్య సచ్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్కి. మరి మనం ఈ జోరుగా హుషారుగాలో చాలా విషయాలు అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. ఇంకా ఏంటి అంటే రోడ్లు, ట్రైన్లు, ఫ్లైట్స్ ఇప్పటివరకు ఇది మాట్లాడాం కదా, ఇవే కాదండి. మరి సముద్ర మార్గం ఏమైంది? గ్లోబల్ ట్రేడ్ పెరగాలంటే మన పోర్టులు స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే సాగర్మాల అనే ప్రాజెక్ట్ ద్వారా దేశంలోని కోస్టల్ లైన్ మొత్తాన్ని డెవలప్ చేశారనమాట.

పోర్ట్ల కెపాసిటీని డబుల్ చేశారు, టర్న్ అరౌండ్ టైంని బాగా తగ్గించారు, అంటే షిప్స్ వచ్చి వెళ్లే టైం అనమాట. మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, గంగవరం, కాకినాడ వంటి పోర్టులతో పాటు కొత్తగా వస్తున్న రామాయపట్నం, మూలపేట పోర్టుల కనెక్టివిటీ ద్వారా బిజినెస్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందన్నమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 9:53 దాటి 50 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగోషారుగాలో. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కేవలం ఫిజికల్ రోడ్లే కాదు, డిజిటల్ కనెక్టివిటీలో కూడా ఇండియా టాప్ అండి. 5G నెట్వర్క్ ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా రూల్ అవుట్ చేసిన దేశం ఎవరిది అంటే మనదే అనమాట. పల్లె పల్లెకి ఆప్టికల్ ఫైబర్ చేరుతుంది. ఇక వీటన్నిటినీ ఒకే తాటి పైకి తెస్తూ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ తెచ్చారు. అంటే ఒక రోడ్డు వేశాక ఇంకొకరు వచ్చి పైప్ లైన్ కోసం దాన్ని తవ్వే రోజులు పోయారనమాట. అంతా పక్క ప్లానింగ్. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం సిమెంట్ ఇనుము కాదండి, అది దేశ ప్రగతికి రియల్ ఇంజిన్ అన్నమాట. కనెక్టివిటీ పెరిగితే దూరాలు తగ్గుతాయి, బంధాలు పెరుగుతాయి, దాంతోపాటే దేశ ఎకానమీ కూడా పరుగులు పెడుతుంది. గత 12 ఏళ్లలో ఈ స్పీడ్ పెంచిన భారత్ మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా. అదనమాట. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 9:54 దాటి 52 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి జోరుగా హుషారుగాకైతే బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం నేను లోకల్ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మరి ఇది ఎవరు పాడారంటే కనుక సాగర్ పాడగా దేవేశ్వర ప్రసాద్, మ్యూజిక్ కంపోజ్ చేయగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. స్టే ట్యూన్ టు విధు భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలో ఒక భారీ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. పశ్చిమాసియా యుద్దం కారణంగా తలెత్తిన 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించిందని ప్రధాని తెలిపారు. సరైన సమయంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, వ్యూహాత్మక ప్రణాళికలు, పటిష్టమైన దౌత్యం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులను రాష్ట్రంలోని నీటి వనరులలో నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రాథమికంగా 1500 కోట్లు కేటాయించేందుకు సీఎం చంద్రబాబు సూచనప్రాయంగా అంగీకరించారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి లక్షణాలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. వ్యాధి నివారణకు తగిన తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత సంస్థలకు సూచించారు. విశాఖపట్నంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, మహిళలకు ఇచ్చిన హామీలు, విద్యా సంస్కరణలు, పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, కిట్ల పంపిణీ వంటి కీలక హామీలను ప్రస్తుత ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు దారుణంగా ఉందని మండిపడ్డ ఆయన, రాష్ట్రం చేసిన 3 లక్షల కోట్ల అప్పునకు జవాబుదారీతనం ఏదని ప్రశ్నించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చౌటపాలెంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాంతీయ విద్యా సంస్థ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భారత మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో గత రాత్రి రైలు ఢీకొని 4 మృతి చెందారు. వారిలో ఒక పురుషుడు, 3 మహిళలు ఉన్నట్టుగా తెలుస్తుంది. చెల్లపల్లి నుంచి షాలిమార్ వెళ్తున్న ప్రత్యేక రైలు వీరిని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:06 దాటి 59 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పాయం హరవిల్లకి. మీకు ఎంతగానో ఇష్టమైన ఎస్ఎంఎస్ క్వశ్చన్స్ అయితే అడిగేస్తాను. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, 7ని పక్కాగా సగం చేస్తే ఆన్సర్ 5 వస్తుంది, అది ఎలా? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, 7ని పక్కాగా సగం చేస్తే ఆన్సర్ 5 వస్తుంది, అది ఎలా? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866-24-888-14 కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: అరే మోహన్ భాయ్, కాఫీ బిజీ లగ్ రహే హో.
3: మే సోచ్ రహా హూ కి బిజినెస్ షురూ కరూ. ఏక్ ఏజెంట్ నే కహా కి ముద్రా లోన్ జల్దీ శాంక్షన్ కర్వా దేగా, బస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆర్ లీగల్ ఫీస్ దేనీ హోగి. పేమెంట్ లింక్ భీ భేజా హై.
2: అరే మోహన్ భాయ్, ప్రధానమంత్రి ముద్రా యోజనా మే కోయి ఏజెంట్ నహీ హోతా హై. ధోకేబాజ్ నకలీ వెబ్సైట్, శాంక్షన్ లెటర్స్ ఆర్ దస్తఖత్ సే లోగో కో ఫసాతే హై.
3: సచ్?
2: సీధా బ్యాంక్ యా విత్త సంస్థా మే జావో యా సర్కారీ వెబ్సైట్ సే లోన్ అప్లై కరో. సతర్క్ రహే ఆర్ ఆన్లైన్ ఠగో సే బచే.
3: సమజ్ గయా.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నమస్కారం, చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధభారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీతే నువ్వు నాకు నచ్చమో నేను చెప్పి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:20 వస్తుంది. మనమెన్నోం హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, 7ని సగం చేస్తే ఆన్సర్ 5 వస్తుంది అది ఎలా అని. చాలామంది అయితే మెసేజెస్ పంపిస్తున్నారు. ఆన్సర్స్ కేవి రమణమూర్తి గారు వెల్కమ్ టు హర్విల్లో అంటూ మెసేజ్ చేశారు. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ రంగారావు గారు వెస్తామర నుంచి పంపించారు కరెక్టే, కానీ ఇంకొంచెం ఆన్సర్ కరెక్టే, కాకపోతే మీరు పంపించిన సమాధానం ఆన్సర్ పంపించారు కదా అది రాంగ్ అనమాట. బట్ ఎనీవే కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ మేడం అంటూ కుంచనపల్లి నుంచి శ్రీనివాస్ గోగి కే భవానీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు హాయ్ అంటూ. 7కి అడ్డగీత పెట్టి అది 5గా మారుతుంది అంటూ మల్లికార్జున్ విజయవాడ నుంచి. కాదండో, రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వెయిట్ చేస్తున్నాను, ఇంకా ఎంతమంది మెసేజెస్ చేస్తారో చూద్దాం. ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే మీ ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

వార్తా విసంజి. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గన్లు, క్రోమ్, మైకమైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్ను దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుండి 10వ తరగతి చదివేవారు 31/8/2026 లోపుగాను, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేదా కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ లాగిన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.

0: అమరావతి ఎఫ్ఎం 101.3.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు,
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
6: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు జూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే నువ్వు వస్తావు అని మూవీ నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ అండ్ సుజాత పాడగా పోతులు రవికిరణ్ లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:33 దాటి 8 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. 7 సగం చేస్తే ఆన్సర్ 5 వస్తుంది. అది ఎలా అని అడిగాను. చాలా మంది అయితే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ అంటూ గంగవరపు సరోజాదేవి పాలవంచి నుంచి అయితే మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి ఆన్సర్ అయితే పంపించారు. రోమన్ నెంబర్లో VII అని రాశారు. దాన్ని ఎలా హాఫ్ చేస్తే 5 వస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఆన్సర్ అయితే 5 అని పంపించారు. కరెక్ట్ ఆన్సర్. హాయ్ సౌజన్య మేడం, బాగున్నారా? మీ మొదటి ప్రశ్నకు సమాధానం అంటూ సేమ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ గారు మెసేజ్ చేశారు. కానీ ఎలా, అలా కాదండి. ఆన్సర్ అయితే కరెక్టే కానీ పంపించిన ప్రాసెస్ తప్పనమాట. ఇంకా భాస్కర్ పేడ నుంచి సేమ్ VII అని పంపించారు. 7 అన్నారు, V5 అన్నారు. నేను హాఫ్ చేస్తే అన్నాను. సో అలా కాదనమాట. ఇంకా మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి అయితే పంపించారు. సేమ్ అలాగే పంపించారు.

అలా అయితే రాంగ్ ఆన్సర్ అనేది చెప్తాను. 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బట్ మీరు పంపించిన ప్రాసెస్ రాంగ్ అనమాట. ఇంకా మల్లేశ్వరరావు సాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం కంగపడి మండలం కృష్ణా జిల్లా నుంచి ఆన్సర్ అయితే పంపించారు 5 అని. ఎలా నేను చెప్పింది అదే 5 వస్తుందని ఎలా అని అడిగాను. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు సేమ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. కాళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇప్పుడు కరెక్ట్గా పంపించారండి. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇలా అంటే ఆన్సర్ 5 అని చాలామంది పంపించారు. నేను ఆల్రెడీ 5 వస్తుందని చెప్పాను కాబట్టి అలా నేను తీసుకోను అనమాట. ఇంకా అనంతపురం మస్తాన్ భాష జాను హైదరాబాద్ నుంచి నమస్తే అంటూ ఆన్సర్ 3:30 hours అని పంపించారు. బాబోయ్ కాదండోయ్, ఎలా అంటే 7, జస్ట్ 7 ఎలా రాస్తాం, SEVEN కదా, సో హాఫ్ చేస్తే ఇటు ఎస్ఈ పోద్ది అటు ఈ అని పోద్ది, మధ్యలో వి లెటర్ ఉండిపోద్ది. వి అంటే రోమన్ లెటర్స్లో 5 కదా, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలా పంపించకుండా చాలామంది 7నే రోమన్ నెంబర్స్లో రాసి కట్ చేసేసి ఎలా కట్ చేస్తారు హాఫ్ అని చెప్పాను, కట్ చేసేసి వి అని పంపించారు, అలా అయితే రాంగ్ ఆన్సర్ అనమాట. ఇంకా సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే ఒక నాన్న దగ్గర 30 రూపాయలు ఉన్నాయి, ఆయన దాన్ని తన ఇద్దరు కొడుకులకి పంచాలి, కానీ రూల్ ఏంటంటే ఒక కొడుకు కంటే ఇంకో కొడుక్కి 20 రూపాయలు ఎక్కువ రావాలి, మరి ఇద్దరికి ఎలా పంచాలి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0866-244-8814 మెసేజ్ చేసేయండి. ఇలా ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినద్దాం. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నువ్వు నేను ప్రేమ నుంచి. మరిది ఎవరు పాడారంటే కనుక ఏఆర్ రెహమాన్ పాడగా వేటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:43 30:32 కా వస్తుంది. మనం ఉన్నాం హర్బిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక నాన్న దగ్గర 30 రూపాయలు ఉన్నాయి, ఆయన దాన్ని తన ఇద్దరు కొడుకులకి పంచాలి. కానీ రూల్ ఏంటంటే ఒక కొడుకు అంటే ఇంకో కొడుకు 20 రూపాయలు ఎక్కువ రావాలి. మరి ఇద్దరికి ఎలా పంచాలి అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. ఇంకా ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఇంకా ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి ఆన్సర్ అయితే పంపించారు. నేను ఆన్సర్ రివీల్ చేశాను. రావణమూర్తి గారు ఏదేదో పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అక్తర్ ఉమ్ముల్ మెసేజ్ చేశారు 1:30.

అర్జ్ అంటూ, కానీ రాంగ్ ఆన్సర్ అండి. కనకారావు గారు పెడర్ నుంచి ఒకరికి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ, మల్లేశ్వరరావు సాంబవి జగదీశ్వర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి ఆన్సర్ అయితే పంపించారు. ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నేను ఆన్సర్ రివీల్ చేసేసానండి. ఓయ్, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి కడప జిల్లా సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్ భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆన్సర్ రివీల్ అయితే చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే, ఒకరికి 25 రూపీస్ ఇవ్వాలి, ఇంకొకరికి 5 రూపీస్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళిద్దరికి డిఫరెన్స్ 20 కదా, సో అదనమాట అలా ఇవ్వాలి. మరి ఇంకా థర్డ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఒక ఖాళీ పెట్టు ఉంది, ఆ పెట్టె సైజు ప్రకారం అందులో గరిష్టంగా 10 గుడ్లు పడతాయి, అయితే ఆ ఖాళీ పెట్టెలో ఎన్ని గుడ్లు పెట్టగలరు? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక ఖాళీ పెట్టు ఉంది, ఆ పెట్టె సైజు ప్రకారం అందులో గరిష్టంగా 10 గుడ్లే పడతాయి, అయితే ఆ ఖాళీ పెట్టెలో కోడి ఎన్ని గుడ్లు పెట్టగలదు? నేను మళ్ళీ రిపీట్ చేయడానికి మళ్ళీ అడుగుతాను ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866 2488 14 అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విషయం మూవీ నుంచి విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక దేవన్ అండ్ కల్పన గారు పాడగా, మన్ శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా, ఏం రత్నం గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:52 దాటి 42 సెకండ్లుగా వస్తుంది. మనవనం హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఖాళీ పెట్టె ఉంది, ఆ పెట్టె సైజు ప్రకారం అందులో గరిష్టంగా 10 గుడ్లు పడతాయి, అయితే ఆ ఖాళీ పెట్టెలో కోడి ఎన్ని గుడ్లు పెట్టగలదు అని అడిగాను. చాలా మంది అయితే మెసేజ్ పంపించారు, 50-25 అంటూ సోమనాథం గారు, జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ పోరంగ్ నుంచి వేరే రఘవమ్మ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ మల్లేశ్వరరావు సాంబవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉప్పలూరు నుంచి అయితే పంపించారు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ గంగవరపు సరోజదేవి పాలవంచి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అక్తర్ 10x పంపించారు. బాబోయ్ కాదండో రాంగ్ ఆన్సర్. సాయి గణేష్ కుండల్ మార్కెట్ నుండి జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ మేడం, మై నేమ్ ఈస్ సత్యకుమార్, ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ, మై ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎక్స్ప్లెనేషన్ కూడా పంపించారు, కరెక్ట్ అండి. హాయ్ దిస్ ఈస్ దివ్య ఫ్రమ్ గుడివాడ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, కాదు రాంగ్ ఆన్సర్ అండి, మంచి మంచి ఆహారం క్వశ్చన్లు అడుగుతున్నారంట. ఓకే, ఇంకా మహమ్మద్ ఎనేతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్.

పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ విఖ్యాత్ చిత్తూరు నుంచి మై ఆన్సర్ ఈజ్ అంటూ 10 అని పంపించారు. రాంగ్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను, ఓన్లీ 1 ఎగ్ అనమాట. ఎందుకంటారా, ఒక గుడ్డు పెట్టగానే ఆ పెట్ట ఇక ఖాళీ పెట్ట అవ్వదు కదా, అది అనమాట లాజిక్. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 33 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హరివిలకి అయితే బాబాయ్ చెప్పేస్తున్నాను, అలాగే ఈనాటి నా షోకి కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి సాంగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్యుత్ భారతి FM 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ఇంధన సంక్షోభం తలెత్తినప్పుడు యావత్ ప్రపంచం అల్లాడిపోయినా మన భారతదేశం మాత్రం వారంలో ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచి గ్యాస్ కొరత రాకుండా చేయగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై 13 వరకు కొనసాగనున్నాయి. 19 రోజుల పాటు ఇవి జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా తెలిపారు. చమురు దిగుమతుల బిల్లు భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ అనుకూల విధానాలు అవలంబించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రఖ్యాత పాండవాని జానపద కళాకారిణి పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత తీజన్ బాయి కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో తలెత్తిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె రాయ్పూర్లోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ జానపద కళారంగంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసినట్లయింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామంలో 61 ఏళ్లుగా నలుగుతున్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిష్కారం చూపారు. నిన్న కంగుందిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 322 రైతు కుటుంబాలకు చెందిన 460.19 ఎకరాల భూమికి సంబంధించిన డీకేటీ పట్టాలను స్వయంగా పంపిణీ చేశారు. రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి లక్షణాలు ఉన్నాయనే సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు ప్రారంభించిందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అన్ని పశు వైద్యశాలలు, ప్రాంతీయ పశు వైద్యశాలలు, వెటర్నరీ పాలిక్లినిక్లు, వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఈ నెల 6న రేపు కుక్కలకు ఉచితంగా యాంటీ రాబిస్ టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు తెలిపారు. ఇందుకోసం 5.97 లక్షల టీకాలను సరఫరా చేసినట్లు తెలిపారు. వీధి వ్యాపారులకు సంబంధించి రాష్ట్రంలో 51 పట్టణాల స్థానిక సంస్థల్లో జోన్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్. స్టూడియోలో సమయం చూస్తే 11:03 దాటి 55 సెకండ్లు. సినిమా కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సినిమా కబుర్లు

ఇప్పుడు వస్తున్నటువంటి వర్ధమాన హీరో హీరోయిన్స్ కథానాయిక నాయకులు కూడా చక్కగా తమ గళాలను అలా ఓపెన్ చేసేసి చక్కగా పాడేస్తున్నారు. మరి అలాంటి విషయాలు ఏ సినిమాలు ఎవరెవరు పాడారు, బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా సూపర్ హిట్ కూడా అయిపోయింది కదా, వారు పాడిన పాటలు సూపర్ అండి, సూపర్ ఓ సూపర్. ఇప్పుడైతే మరి ఈ పాట విన్న తర్వాత ఎవరు పాడారు ఈ సినిమా మీకు అంతకు తెలిసిపోద్ది. వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు సినిమా కబుర్లు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

0: మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్.
1: ఇంతవరకు నేను ఎప్పుడూ పాడలేదు, ఇదే ఫస్ట్ టైం.
2: మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్.
1: మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది, చేశారంతే.
3: మాస్టర్, ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది.
1: డాన్స్ గా చాలా బాగుంటుంది, చేయండి.
4: మీరు
1: డాన్సర్? నో నో నో.
5: ప్లీజ్ సార్, ప్లీజ్.
1: ఓకే ఓకే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: స్టూడియోలో సమయం చూస్తే 11:12 దాటి 30 సెకండ్లు. సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువరాజీ చిరుబాబు. కబుర్ల కార్యక్రమంలో మనం సింగర్స్ అంటే ఎవరా సింగర్స్, నేపథ్య గాయని గాయకులు పాడటమే కాదండి, మేము కూడా పాడగలము, సత్తా నిరూపిస్తామన్నట్లుగా చక్కగా తమ గొంతులు సవరించుకుని పాటలు పాడినటువంటి నటీ నటులు ఎవరెవరు, ఏ ఏ సినిమాల్లో అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన టాలీవుడ్లో నటనతో పాటు అద్భుతమైన పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటీ నటులు కూడా ఉన్నారు. ఒకప్పుడు సినిమాల రంగంలో అయితే అడుగు పెట్టాలంటే చెప్పే కదా ఆట పాట అన్నీ వచ్చి ఉండాలి. కాబట్టి అప్పటి నటీనటులు సంగీతం నాట్యం నేర్చుకున్నారు, ఆ విషయం మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు కూడా చాలా చక్కగా పాడుతున్నారు చిరుబాబు అంటారా? ఎస్, చక్కగానే పాడుతున్నారు. అయితే ఇందాక మాస్టర్ చిత్రంలోని మన చిరంజీవి గారు మెగాస్టార్ సూపర్గా పాడాడు కదా, మరి జూనియర్ NTR గారికి కూడా చక్కగా తమ గొంతును సవరించుకున్నారు. మరి ఆ పాట కూడా వినేద్దామా? వింటున్న వింటుంది వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు. I wanna follow you.

ఆదర్శ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ రీటా ఆలపించిన రామ జోగి శాస్త్రి గీతం వినేశారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువరాజే చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మరి తారలు గొంతు సవరించుకుని పాటలు పాడినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు సూపర్ గా పాడేశారు కదా. మరి పవన్ కళ్యాణ్, చిరంజీవి, వెంకటేష్, రవితేజ, విజయ్ దేవరకొండ, సిద్ధార్థ మొదలగు హీరోలు, వీరితో పాటు నిత్యమీనన్, శృతి హాసన్, మధవన్, ఆండ్రియా జెనిలియా మొన్నగు తారలు కూడా తమ గొంతులను సవరించుకొని సినిమాలో అద్భుతమైన పాటలు ఆలపించారు. అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడు అనే పాటను, గోపాల గోపాల చిత్రంలోని జిందగీ అనే పాటను కూడా ఆలపించి ప్రేక్షకుల మెప్పును పొందారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదండో, ఈ వెంకటేష్ గారు కూడా సూపర్ గా పాడతారు కదా. మరి ఆ పాట కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వినేద్దాం. వింటనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: స్టూడియోలో సమయం చూస్తే 11:27 దాటి 53 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి 101.3 MHz పై వింటున్నారు సినిమా కబుర్లు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మరి మన తారలు సినిమా స్టార్స్ పాటలు పాడిన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు యమదొంగ సినిమాలో ఒలమ్మి దిక్కరేగిందనే పాట, బాదుషాల సినిమాలోని డైమండ్ గర్ల్స్ అనే పాట నాన్నకు ప్రేమతో ఫాలో ఫాలో విన్నారు కదా, ఆ పాటను కూడా ఆలపించి ప్రేక్షకుల యొక్క అభినందనలు అభిమానాలు అలరింపులు కూడా అన్నీ కూడా అందుకున్నారు. ఇక చిరంజీవి గారు మాస్టర్ సినిమాలో తమ్ముడు అనే పాట విన్నారు కదా, ఆ పాటను ఆలపించారు. ఖైదీ నెంబర్ 150 సినిమాలో కొన్ని పంక్తులు పాడడం కూడా జరిగిందట. ఇక నిత్యా మీనన్ గాయనిగా తనకంటూ ప్రత్యేకతను గుర్తింపును తెచ్చుకున్నారు. అలా మొదలైంది ఇష్క వంటి సినిమాల పాటలను అద్భుతంగా ఆలపించారు. వారి గొంతుల నుంచి వచ్చినటువంటి పాట ఈనాటి సినిమా కబుర్ల కార్యక్రమంలో విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్

0: జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణావకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
2: నిల్ల నిల్ల మెరిసెను తారా నీ ప్రేమలా.
3: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
4: అంతఃపురంలో అందాల చిలక.
5: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
3: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
5: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
3: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
5: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
6: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
7: స్టూడియోలో సమయం చూస్తే 11:42 దాటి 6 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు సినిమా కబుర్లు విత్ యువరాజీ చిన్నబాబు. ఇక నటి శృతి హాసన్ నటిగానే కాకుండా మంచి గాయనిగా రాణిస్తున్నారు. శృతి హాసన్ తన సినిమాలలో పాటలు తానే పాడుకోవడమే కాకుండా మిగతా సినిమాలలో కూడా చక్కగా ఆలపిస్తారు. తన గొంతును సవరించుకొని ఆమెకు ఒక స్పెషల్ సాంగ్ కూడా పాడటం ఉంటుంది కదా, ఈ విషయం శ్రోతలందరికీ తెలిసిందే. మరి వారి గొంతు నుంచి ఒక పాట విందాం. వింటనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సినిమా కబుర్లు.

సినీ తారలు తమ గొంతులను సవరించుకుని చక్కగా ఆలపించిన పాటలను ఆస్వాదిస్తున్నాం మన సినిమా కబుర్లు కార్యక్రమంలో. తమత మోహన్ దాస్ చాలా చక్కగా ఆలపించేటటువంటి గాయని కాదు, నటీమణి కదా. వీరు హోమం చిత్రంలో జగపతి బాబు గారితో కలిసి ఒక పాట ఆలపించారు. మరి ఈ విషయం శ్రోతలకు తెలుసా? అదే పాట విందామా? వింటుండండి వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబుర్లు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
2: అంతఃపురంలో అందాల చిలక,
3: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
1: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
3: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
3: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు

0: బొమ్మరిల్లు చిత్రానికి సిద్ధార్థ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం వినేశారు. ఇది ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?

అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా ఈరోజు మూడో రోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దీనిలో భాగంగా ఉదయం శాంతిపురంలోని పర్యావరణ నియంత్రిత ఈసీ పౌల్ట్రీ ఫారాన్ని సందర్శించారు. అనంతరం కడపల్లెలో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలు సూచనలను తెలుసుకుంటారు. తదుపరి కుప్పం నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అభివృద్ది కార్యక్రమాల పురోగతిని పరిశీలించనున్నారు. విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో మత్స్యకారులు గల్లంతయ్యారన్న విషయం తెలిసిన వెంటనే కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల బోటును గాలించేందుకు కోస్ట్ గార్డ్ నౌక ప్రయత్నిస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెంలోని ఆప్కో సముదాయంలో రేపు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. గోదావరి మహాపుష్కరాలు 2027ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో తొలి దశ అభివృద్ది పనుల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా 580 కోట్ల నిధులను వివిధ పథకాల ద్వారా విడుదల చేయనున్నట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో 7 గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్లకు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన హామీలు, విద్యా సంస్కరణలు, పాఠశాల విద్యార్థులకు బ్యాగులు కిట్ల పంపిణీ వంటి కీలక హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. పాలిటెక్నిక్ ప్రవేశాలకు రిజర్వేషన్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ప్రాంతం, స్థానిక అభ్యర్థుల రిజర్వేషన్ నిబంధనలను యథాతథంగా పొడిగించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చెక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా

టీ తాగి వాళ్లతోటి వేశాము భేటీ అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ. తను టీ తాగడంలో ఘనాపాటి, టీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్ట్ అంతా అవుతుంది.

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే ఛాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: చిరంజీవి ఆలపించిన చంద్రబోస్ గీతం వినేశారు. సమయం చూస్తే 12:08 దాటి 36 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు మీకు తెలుసా కార్యక్రమం. మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మరియు ఆశ్చర్యం పంచుకునేందుకు అంటే ఆశ్చర్యపరిచేటటువంటి అంశాల గురించి కొన్ని అద్భుతమైన ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం ఈనాటి మీకు తెలుసా కార్యక్రమంలో. దోమలన్నీ చూసారండి? బాపురే బాప్, అస్సలు నైట్ పూట నిద్రపోవడానికి దోమ కుట్టిందంటే దద్దుర్లు మంట దురద, ఓ మై గాడ్, అసలు నిద్ర పట్టదు ఏమిటబ్బా అని బాధపడుతూ ఉంటాం కదా. ఈ దోమలు దాదాపుగా 150 అడుగుల దూరం నుంచి మనుషులు వదిలేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ ను పసిగట్టగలవట. మరి నిన్ను వదల బొమ్మాలి అన్నట్టు వదలకుండా వచ్చేస్తాయి కదా. మరి అందుకే జాగ్రత్తగా ఉండాలి. 150 అడుగుల దూరం నుంచి మానవులు వదిలే కార్బన్ డైఆక్సైడ్ గుర్తించడం అంటే బాపరే కదా. సరే, తాండ్ర పాపారేడిచ్చినటువంటి కేజీఎస్ దాస్ సుశీల మాలపించిన పాట విందామా? వింటుండండి వివిధ భారతి FM 101.3 మెగాహెడ్స్ పై మీకు తెలుసా వింటున్నారు విత్ యువర్ RJ చిన్నబాబు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: స్టూడియోలో సమయం చూస్తే 12:21 దాటి 24 సెకండ్లు. మీరంతా ఆర్చ్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు మీకు తెలుసా కార్యక్రమం. మీకు తెలుసా కార్యక్రమంలో మనకు తెలియని అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సర్వేంద్రియానం నయనం ప్రధానం కదా. మన కళ్ళు దాదాపుగా 1 కోటి కంటే ఎక్కువ రంగులు గుర్తించగలవటండి. అబ్బో, కన్ను పరిశుభ్రంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. ఆ బాగా వేడిగా ఉన్నటువంటి వాటర్ కూడా, మరీ బాగా కూల్గా ఉన్న వాటర్ కూడా కళ్ళ మీద పోసుకోకూడదు. బాగా తీక్షణమైనటువంటి కాంతి, తీక్షణంగా ఉంటుంది, వెలుతురు బాగా వస్తుంది, అట్లాంటి కాంతి వైపు సూటిగా చూడకూడదు. కంటికి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మేము చదువుకుని చిన్నబాబు అంటారా. కానీ మన కళ్ళు దాదాపుగా 1 కోటి కంటే ఎక్కువ రంగులు గుర్తించగలవట. చాలా అద్భుతంగా ఉంది కదా. ఓకే, ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. బాగా ఏడవటం కూడా మంచిదేనట. ఓ, నవ్వితే 4 అందాలు చేటు అంటారు కదా, ఏడవటం కూడా మంచిదేనా? ఎందుకంటే మనలోని స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ అయిపోతాయట. అందుకని ఏడ్చిన తర్వాత, కళ్ళపు నీళ్ళు కార్చి బాగా ఎక్కి ఏడ్చిన తర్వాత అయినా సరే కాస్త తేలిగ్గా ఫీల్ అవుతామట. వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మీకు తెలుసా కార్యక్రమం. కొండవీటి దొంగ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు అల్పించిన వేటూరి గీతం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. వింటున్నారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు.

0: పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన భాగంగా మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
1: పూరే ఇండోనేషియా మే నా కేవల్ జకార్తా మే ఏక్ ఉత్సాహ కి లహర్ దౌడ్ రహీ హై. హమారే ప్యారే ప్రధానమంత్రి ఆ రహే హై ఇండోనేషియా. తయారీ పూరే జోర్ షోర్ సే చల్ రహీ హై. 200 వాలంటీర్ హమారే ఇస్ కార్యక్రమ మే సహయోగ్ కర్ రహే హై, జో బిన్ కమ్యూనిటీ సే ఆ రహే హై అప్నా కల్చర్ డైవర్సిటీ దిఖానే కే లియే. ఇస్కే అలావా జకార్తా సే బాహర్ సే బహుత్ సారే సైకడో లోగ్ ఆ రహే హై, చాహే వో మేడాన్ హో, బాలీ హో, సురాబాయా హో యా సమారాంగ్ హో.
0: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ను సృష్టిస్తాయని తపాడియా చెప్పారు. మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు, ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి బీపీజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా బీబీజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం 1 రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద రాబోయే 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈవేళ నుంచి 4వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఒమన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ ఈ నెల 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. జూలై 14-15 తేదీల్లో బ్రస్సెల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు.

యునైటెడ్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్ లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన ప్యాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2125 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ 3 ఆగస్టు వరకు కొనసాగుతాయి. 7 జూలై నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. వార్షిక శ్రీ అమర్నాథ్ జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 32313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర 2వ రోజున 20145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే 2వ రోజున దర్శనం చేసుకున్న 14515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2వ రోజు దర్శనం చేసుకున్న యాత్రికల్లో 14611 మంది పురుషులు, 4480 మంది మహిళలు, 379 మంది పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్ జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32113కు చేరుకుంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా 4వ విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1528 ధృవీకరించిన ఇబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండువాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన రంగస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తీజన్ బాయ్ పాండువాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథను వేదికపై సజీవంగా ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ద కళాకారిణిగా నిలబెట్టింది. రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీజన్ బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచ కప్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. టెక్సస్లోని హ్యూస్టన్లో జరిగిన మరొక మ్యాచ్లో మొరాకో కెనడాపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మంచులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీకు తెలుసా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుందని మీకు తెలుసా? భూమధ్య భాగాన్ని కోర్ అంటారు. అక్కడ ఉష్ణోగ్రత 5,000 నుంచి

ఈ వేడి మొత్తం కూడా భూమి ఏర్పడినప్పటి నుంచి మిగిలిన వేడి, అలాగే రేడియోధార్మిక మూలకాలు విచ్ఛిన్నం అవ్వటం వల్ల కూడా వస్తుందట ఈ వేడి. ఈ అధిక వేడి వల్లే అగ్నిపర్వతాలు, భూకంపాలు, భూమి అయస్కాంత క్షేత్రం వంటి ప్రక్రియలు కొనసాగుతాయట. భూమి ఉపరితలం చాలా చల్లగా కనిపించినా దాని మధ్య భాగం సూర్యుని ఉపరితలం అంత వేడిగా ఉంటుందట.

అండ్ మేడం చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. స్టూడియోలు సంబంధిస్తే 12:49 దాటి 56 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి FM 101.3 MHz పై వింటున్నారు మీకు తెలిసే ప్రోగ్రామ్ అగ్ని పర్వతాలు. పేలే ముందు జంతువులకు ముందుగానే తెలుస్తాయట. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అగ్ని పర్వతం పేలే ముందు భూమిలో చిన్న చిన్న కంపనలు అంటే మైక్రోవేవ్

వైబ్రేషన్స్ వస్తాయట. జంతువులు ఈ చిన్న చిన్న కంపనలను పసిగట్టగలవు. అంతేకాదండి, కొన్ని అగ్నిపర్వతాలు నుంచి వచ్చేటటువంటి విషవాయువులు వస్తాయి కదా ముందుగానే, ఆ వాసనను కూడా జంతువులు పసిగట్టవలట. అలా పసిగట్టినప్పుడు ప్రమాదం ముందుగానే వస్తుందని అవి ఆ ప్రాంతం నుంచి వదిలి వెళ్ళిపోతాయట. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు జానకి రాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అల్పించిన పాట వింటూనే ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చూడల సమయం చూస్తే 12:55 దాటి 37 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం స్టేషన్ 101.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు విత్తురాజు చిన్నబాబు. మెదడు శరీరంలోని అన్ని నొప్పులను గుర్తిస్తుంది, కానీ తన నొప్పిని మాత్రం గుర్తించదు అనే విషయం మీకు తెలుసా? ఆశ్చర్యం ఏమిటంటే మెదడులో అంటే నొప్పిని గుర్తించేటటువంటి కణాలు లేవట, అందుకనే మెదడు తాకిన నేరుగా నొప్పి ఉండదు. డాక్టర్స్ మనిషికి మేల్కొని ఉన్నప్పుడే బ్రెయిన్ ఆపరేషన్ అనేది చేస్తారట. అంటే బ్రెయిన్ ఆపరేషన్ చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటుంటే మనం కూడా మాట్లాడదాం, కానీ నొప్పి అనేది తెలియదు కదా, కానీ అనస్థీషియా అనేది ఇస్తారండి. తలనొప్పి విషయానికి వస్తే నొప్పి మెదడులోంది కాదట, దాని చుట్టూ ఉన్నటువంటి రక్తనాళాలు, నరాలు, కండరాల్లో నొప్పి తలనొప్పిగా వస్తుందట. మరి చివరిగా ఈ అబ్బాయి చాలా మంచుడు ఈ చిత్రానికి. సునీత కళ్యాణ్ మాలిక ఆలపించిన పాట.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. 19 రోజుల పాటు ఇవి జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా నేడు 3 రోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనిలో భాగంగా

శాంతిపురంలోని పర్యావరణ నియంత్రిత ఈసీ పౌల్ట్రీ ఫారాన్ని సందర్శించారు. అనంతరం కడపల్లిలో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలు సూచనలను తెలుసుకుంటారు. తదుపరి కుప్పం నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అభివృద్ది కార్యక్రమాల పురోగతిని పరిశీలించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రులను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. సివిల్ విభాగంలో 9 మంది, ఏఆర్ విభాగంలో 3 డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా, ఏఆర్ విభాగంలో 3 అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది. తిరుపతి శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న ఆణివార ఆస్థానం వేడుకగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని 14న కోయిల్ ఆళ్వారి తిరుమంజనం నిర్వహించనున్నారు. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం కొనసాగుతుందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. న్యూస్ ఎలయన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: నానా ఏం ఎత్తుకున్నావనా?
1: అరే సచ్చేదాకా కిక్కే ఉండాలే,
0: సంపే సంపే
1: ఎక్కి తొక్కే టోళ్ళే ఉన్నా తగ్గేదేమో.
0: అరే వా వా
1: అరే.

0: ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి రామ్ మిర్యాల ఆలపించిన దేవిశ్రీ గీతం సంగీతం అతను పాట వినేశారు. సమయం చేస్తే 1 గంట 6 నిమిషాలు దాటి 34 సెకండ్లు. మీరంతా అర్చన చేసుకుంటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై ధీరా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి ధీరాలో ఏం తెలుసుకుందాం? ఎస్, ఈనాటి ధీరాలో ఆయుష్మాన్ భారత్ PMJAY ఈ పథకం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ అనేది పేద బలహీన వర్గాలకు మరియు 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఏటా 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం. దేశవ్యాప్తంగా 30,000కు పైగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం PCCL ఆలపించిన గీతం వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై ధీరా.
1: 2, 3, 4, 4, 3, 2, come on, do it!

సరు స్టూడియోలో సామాన్యం చేస్తే 1:16 దాటింది. మీరంతా ఆర్టీఎం చేసి వింటున్నారు విజయవాడ వేదు భారతి ఎఫ్ఎం 101.3 MHz పై ధీర వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. ధీరా ఈ కార్యక్రమంలో వింటున్నాం ఆయుష్మాన్ భారత్ గురించి కొన్ని ముచ్చట్లు. ఈ ఆయుష్మాన్ భారత్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా లభిస్తుంది. నగదు రహిత అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆసుపత్రిలో చేరేటప్పుడు లేదా చికిత్స సమయంలో 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అనేది లేదు. హాస్పిటల్లో చేరడానికి 3 రోజులు ముందు మరియు చేరిన తర్వాత 15 రోజుల వరకు అయ్యే వైద్య ఖర్చుల మొత్తం ఇందులో భాగమే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
5: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: ఆ 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
4: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
5: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
4: ఆఫ్ కోర్స్.
6: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
4: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

చూడల సామ్యం చూస్తే 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. కుప్పం నియోజకవర్గానికి అధిక పెట్టుబడులు వస్తున్నాయి.

0: ఉన్నాయని, రహదారులు, సమాచార వ్యవస్థలు సహా అన్ని రంగాల్లో అనుసంధానాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు త్వరలో చూస్తారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని కుప్పం తరహాలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి బస్ షెల్టర్ నమూనా తదితర అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం ఆప్కో సముదాయంలో రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ సలహాదారు సుచిత్ర ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. చేనేత రంగంలో నైపుణ్యం కనబరిచిన పలువురు నేతన్నలను సత్కరించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మరుగున పడిన స్వాతంత్ర సమరయోధుల చరిత్ర దేశ ప్రజలకు చేరువైందని చెప్పారు. అల్లూరి పోరాట స్ఫూర్తి, నిస్వార్థ త్యాగం, దేశభక్తి, ఉన్నత విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్దిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చకు రావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాజధానిపై వైసీపీకి సరైన నిర్ణయం లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం క్రెడిట్ షోరింగ్, అక్కడ ప్రాజెక్ట్ వచ్చిన ఘనత మాదే, మేమే చేశాము, ఉన్నవి లేనివి అన్ని కూడా మాట్లాడుతా ఉన్నారు. నిజంగా మీరు రాయలసీమకు గాని 2019 నుంచి ఎన్ని వచ్చినాయి పరిశ్రమలు మీ దగ్గర? 19 నుంచి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తెచ్చారు? లేకుంటే 14 నుంచి 19 వరకు మేమెన్ని పరిశ్రమలు తెచ్చాము? 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాల కాలంలో మేమెన్ని పరిశ్రమలు తెచ్చినాము? డిబేట్ పెడదాం.
0: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఇళ్ల నిర్మాణం, జాతీయ రహదారి తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీల నిర్మాణానికి సేకరించాల్సిన భూసేకరణను పూర్తి చేయాలని, జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలన్నారు. విశాఖపట్నం తీరం నుంచి ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ధాటికి వీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెప్పారు. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకి చెందినవారు కాగా, మరొకరు విశాఖ జిల్లా భీమిలీకి చెందినవారని గుర్తించారు. గల్లంతైన 7 కారే చిన్న గార్డు సిబ్బందికి ప్రాణాలతో దొరికినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోస్టుగార్డు నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లాలోని పిట్టలవారిపాలెం గ్రామం చందోలులో చారిత్రాత్మక ప్రసిద్దిగాంచిన శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదయశాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మతో కలిసి ఆలయాన్ని నిన్న సందర్శించారు. ఆలయ ప్రాముఖ్యతను

0: భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఈ పురాతన క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని దేవాదయశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే ఆలయం వద్ద భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు అందించే సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలని కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ మండలం కొత్తపూడి గ్రామంలో P4 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత RO వాటర్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని ఉచితంగా అందించాలనే సేవా సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ RO వాటర్ ప్లాంట్ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయన్నారు. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధరలు అందించేందుకు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ITDA సహకారంతో పరస్పర సహాయ సహకార సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ITDA కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు అయింతి పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఎకో పల్పింగ్ యూనిట్ వద్ద సహకార సంఘ బోర్డు సభ్యులతో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈ నెల 7వ తేదీన 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద నాటింగ్ హోమ్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: చెయ్యి బాబు. బాబు ధర్మం చెయ్యి బాబు.
1: ఏ పిల్ల, ఏమిటి ఏమిటి?
0: అలమటించి పోతున్నాను బాబు.

బహుదూరపు బాటసారి ఇచ్చటానికి శ్రీ బాలసుబ్రహ్మణ్యం వాణిజీరమ ఆలపించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. ధీరా వింటున్నారు విత్ ఆర్జే చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో వింటున్నారు ఆయుష్మాన్ భారత్ గురించి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పేదలు ఆర్థికంగా

వెనుకబడిన కుటుంబాలు, దివ్యాంగులు ఈ పథకానికి అర్హులు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైనా ఆమోదిత ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచిత చికిత్సను పొందవచ్చు. మరికొన్ని బడ్జెట్లు మాట్లాడుకుందాం. గోరింటాకు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట విన్నాక.

తీరా వింటున్నారు విత్ రాజే చిన్నబాబు. తీరా కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ పథకం గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం. 70 సంవత్సరాలు అందుకంటే ఎక్కువ సంవత్సరాల వయసు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లు అందరూ కూడా ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా ఈ పథకానికి అర్హులు. నారీ నారీ నడుమము రారి ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసి ఆలపించిన సిరివెన్నెల గీతం వింటున్నామండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్టూడియోలో సమయం చూస్తే 1:48 దాటి 18 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ పథకం గురించి కొన్ని మాటలు తెలుసుకుంటున్నాం. ఆయుష్మాన్ భారత్ కార్డు ఎలా పొందాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి లేదా ఎంప్యానల్ చేయబడినటువంటి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆధార్ కార్డు చూపించి ఆయుష్మాన్ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ ద్వారా పిఎంజేఏవై పోర్టల్ ఆయుష్మాన్ యాప్ ద్వారా కూడా లాగిన్ అయ్యి మీ అర్హత చెక్ చేసుకోవచ్చు అన్నమాట. రాజేంద్రుడు గజేంద్రుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా.

చందమామా చిత్రానికి ఆశా భోంస్లే కేఎం రాధాకృష్ణన్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం వినేశారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. ఇప్పుడైతే వింటారు రౌడీ రాముడు కొంటి కృష్ణుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆలపించిన పాట.

చెట్లు పొడ్లు నాడుకుంటూ నగు నగు నగు నగుకుంటే తదిగణతం తదిగణతం తదిగణతం తదిగణతం అన్నదా సొగసు.

0: చూడగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

రెండు సమయం చేస్తే 2:30 దాటి 40 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సందడే సందడే సందడే సందడేలో చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అంటే 8662488114 8086268814 8662488114 నంబర్కు వాట్సాప్ చేయాలి. మనకైతే కొన్ని సందేశాలు అందినాయి. ఆ సందేశం ఎవరు పంపించారు? పెడన జోగనందరావు కలిసి చప్పల రాజుగారు, హాయ్ చిన్నబాబు, వచ్చేసావా? ఎలా ఉన్నావు? ఇక ఈ పూట భోజనం కట్. అయ్యయ్యో, చిన్నబాబు పాటలకే నా పంచభక్ష పరమాన్నం. ఇక సాయంత్రం వరకు పాటలకి డాన్స్ చేయటమే నా పని. అప్పలరాజు గారు, మీరు డాన్స్ చేయాలంటే ఓపిక ఉండాలి కాబట్టి కొంచెం తినండి. అదనమాట సంగతి, మీరు డాన్స్ వేయడం ఆగదనమాట. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు చిన్నబాబు గారు. సులోచన కరీం.

0: నగర్ నుంచి. నెక్స్ట్ ఎవరు, మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుంచి సౌందర్య సౌందరికి స్వాగతం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు సౌందర్య సౌందరికి స్వాగతం. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా సౌందర్య సౌందరికి స్వాగతం పలుకుతున్నారు. హాయ్ అంటూ పంపించారు మైదుకూర్ జాఫర్. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నామండి అంటున్నారు సౌందర్య సౌందరికి. ఇప్పుడు వచ్చేసాగా. ఓకే, ముజఫర్ నగర్ నుండి రామ కార్తిక్ వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. హలో చిన్నబాబు గారు అంటున్నారు. ఎస్ హాయ్ అండి. నేతాజీ ప్రేమ్ కుమార్ రూపేష్ ఓకే తిరుపతి నుంచి పంపించారు తిరుపతి. నెక్స్ట్ హాయ్ చిన్నబాబు గారు. సింగవరం నజీర్ నూర్జహాన్ బాగున్నారా సార్ అంటున్నారు. నేను బాగున్నానండి. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సౌందర్య సాందరి. కోనాపూర్ నుంచి పంపించారండి గణేష్ రాజు శ్రీవత్స. ఇవైతే నాకు అందినటువంటి సందేశాలు. అనంతపురం నుంచి అనురాధ గారు, పాటల క్వశ్చన్స్ మాత్రం అడగండి అట, అడిగేదే అవి. ఎందుకంటే మీకు తెలియని పాటలు తెలియజేస్తున్నా, వినని పాటలు వినిపిస్తున్నాను అదన్నమాట సంగతి. రేడియో వింటూ ఉంటాం ఈ పాట, ఓహో ఇదా అదా, వేల పాటలు ఉన్నాయండి అనురాధ గారు. సరే సౌందర్య సౌందర్యలోకి వెళ్ళిపోదాం. ఫన్నీగా రుచి లేని కారం, కారం చూస్తే చాలా ఘాటుగా మంటగా ఉంటుంది కానీ ఈ కారానికి రుచి అనేదే ఉండదు. మరి ఆ కారం ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 8662488114 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నామండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సందరే సందరే వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడిలో చిరబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, రుచి లేని కారం, కారం చాలా ఘాటుగా మంటగా ఉంటుంది కానీ ఈ కారానికి మాత్రం రుచి అనేదే ఉండదు. మరి ఆ కారం ఏమిటో తెలిస్తే 8662488114 నెంబర్కు వాట్సాప్ చేయండి.

రుచిలేని కారం ఏమిటి? ఆకారం, ప్రాకారం, శ్రీకారం, అపకారం, ఎన్ని కారాలు పంపించారండి ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. నెక్స్ట్ ఎవరు చూద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు, వెటకారం, మమకారం, అహంకారం, అబ్బా ఎన్ని కారాలు ఉన్నాయో. మమకారం పెడన జోగానందరావు కాల నుంచి అప్పలరాజు గారు. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధపేట మండలం కడప జిల్లా నుంచి పంపించారు మమకారం. మంగళగిరించి జయలక్ష్మి గారు మమకారం, రుచిలేని కారం మమకారం. జి సింగవరం నుంచి నజీర్ నూర్జహాన్, ఓహో ఎన్ని కారాలు పంపిస్తున్నారు, మమకారం. ఫ్రమ్ రాజేష్ అంబికా పరమస్వాయి సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు. అలానే వెటకారం మమకారంని కూడా అంటారండి మైదుకూర్ జాఫర్ గారు. నెక్స్ట్ మండూర్ మధుకు, ఎస్ వెంకటగిరి సాలికాల నుంచి మండూరు మధుకుమార్ మమకారం అంటూ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు పంపించారు ఓంకారం అట. ఓ నెక్స్ట్ ఎవరు పంపించారు, కార్లపూడి నుంచి ఓకే భాషా గార సభ్యా ఓకే పంపించారు మమకారం అంటూ పంపించారు. మీ మొదటి ప్రశ్నకు సమాధానం చిత్కారం అట. అబ్బా రామ్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి. అనంతపురం నుంచి పంపించారండి ఎవరు, భాష జాను ఎస్ వీరంత పంపించారు మమకారమే. ఉపకారం అట శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఎవరు పని సత్యశ్రీ పంపించారు. అహంకారమా, ఓకే అహంకారంలో కారం ఉందండి అహంకారంలో. కొల్లిపర నుంచి బౌలాలి వెటకారం. నమస్తే అర్చి చిన్నబాబు గారు అంటూ పంపించారు రుచిలేని కారం, వెటకారం, వికారం, మమకారం. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. రేణుకా గోపరాజు కడప, అపకారం, మమకారం, ఉపకారం, శ్రీకారం, ఆకారం. ఆహా వినుకోండి. చారి విజయలక్ష్మి పంపించారు సోడా సుబ్రహ్మణ్యం, మమకారం, అహంకారం అట. ఆహా నెక్స్ట్ ఎన్ని కారాలు పంపిస్తున్నారు, అసలు ఆన్సర్ ఏంటి? అహంకారం, వికారం, రూపేష్, కేశవ వీళ్ళంతా పంపించారండి తిరుపతి నుంచి. చిన్నబాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభారం జైనుద్దీన్ పంపించారు. ఉప్పు లేని కారం అట. నేను అన్నది రుచి లేని కారం, ఉప్పు కాదు. కారంలో కారం ఏముంటుంది, ఉప్పు ఉండదు, ఉప్పు వేస్తే ఉంటుంది. అనంతపురం నుంచి పంపించారండి అమ్ములు ఇబ్రహీం. ఓకే వీరంతా ఆత్మకారమా, అదేంటి వెరైటీగా ఉంది. హాయ్ వెల్కమ్ సందరి సందరికి స్వాగతం అంటున్నారు. ఎవరు, వెంకటేషు పులిపాటి సత్యావతి గారు ఓకే రావాలి. వీరంతా పంపించారండి హాయ్ కామెడీ కింగ్ చిన్నబాబు గారు అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ బాగున్నారా అంటున్నారు. నేను బాగానే ఉన్నానండి. మహబూబ్ నగర్ నుంచి పంపించారు. తర్వాత ఎవరో చూద్దాం. ఆకారం అట, ఆకారం శ్రీవారి నగర్ నుంచి పంపించారు లఖన్, పేరే లఖన్ అండి లఖన. నెక్స్ట్ ఎవరు పంపి, కనకరావుపేట నుంచి పంపించారు ఓకే కారం అట. కారంలో ఉంటుంది ఇంకా కారం. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు. ఆన్సర్ ఈజ్ ఓకే ఇదేంటండి మీ పేరు, అంబికానగరా. ఆన్సర్ మీ పేరు ఎక్కడో అర్థం కాదు. కుసుమ అంబటి నగర్ నుంచా, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాశారు. ప్రాకారం అట కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు. నమస్తే చిరుబాబు గారు, నమస్తేనండి. చిరంజీవి అట వీరి పేరు. క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఆకారం అంటున్నారు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. చక్కవరం నుంచి పంపించారు ఓకే టీ తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారా చక్కారమా ఓకే. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఉప్పులూరు గ్రామం కంకిపడి మండలం కృష్ణా జిల్లా నుంచి పంపించారు. ఇదేంటి గొడ్డు కారం అట, గొడ్డు కారం అంటే కారం ఉంటుంది, ఇదేంటండి ఎంత ఇలా పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అందులో కారం ఉంటుందండి, అసలు కారం లేని కారం అడిగాను. ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్. కారం లేని మంట లేని కారం అండి నేను అడిగింది.
చాలామంది పంపిస్తున్నారు, అదే ఆన్సర్స్, అవి చెప్పేస్తూనే ఉన్నాను. శంకర్ వరప్రసాద్ గారి సినిమాలో పాటకు డాన్స్ చేయించవచ్చిన బాబు అంటున్నారు అప్పలరాజు గారు. గుణకారం, ఉపకారం, ఆకారం, అహంకారం, ఎటకారం, వికారం, లంకారం, శ్రీకారం, చమత్కారం అంటూ కూడా పంపించారు అప్పలరాజు గారు. కర్నూలు జిల్లా గొనివెళ్ళ గ్రామం నుంచి పంపించారండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, వికారం అంటూ. నెక్స్ట్ శ్రీకారం, ప్రాకారం, అహంకారం, మమకారం, ఉపకారం అంటున్నారు శ్రీనివాస కోనాపూర్, గణేష్ రాజు వీరంతా. అలంకారం, ఉపకారం, వికారం, అహంకారం అంటున్నారు ఆర్ లక్ష్మీదేవి కందికైపల్లి గ్రామం. చిన్నబాబు గారు ప్రోగ్రాం వింటున్నా హ్యాపీగా హ్యాపీగా రుచిలేని కారం హ్యాపీగా ఉంది అట. రుచిలేని కారం సింగారం అట, గారం ఉంది అక్కడ, కారం లేదండి. మమకారం వెంకటగిరి నుండి సురేష్ కుమార్ పెరిమిడి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే మహమ్మద్ జైది స్నేహభాను జైది. రుచిలేని కారణం ఏమిటో మీరే చెప్పగలరు. ఇప్పుడు చెప్పేవన్నీ రుచి లేని కారాలే. మహమ్మద్ జైనిధిని స్నేహభాను జైనిధిని గారు నాగార్జున లక్ష్మీ ఒడియంపేట నుంచి పంపించారు ఉపకారం. నెక్స్ట్ ఎవరు, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందరే సందరే, గణేష్ రాజు శ్రీనివాస్ కోనాపూర్ పంపించారు కదా. నెక్స్ట్ ఆన్సర్ అంటూ ఆకారం అంటున్నారు టీవీ సుబ్బారావు గారు, ఎస్ శ్రీదేవి గారు. రైట్, మీరు పంపించిన అన్ని రైట్ ఆన్సర్స్, రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

0: సంద్రే సంద్రే వింటున్నారు. సంద్రే సంద్రేలో చంద్రబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయాలి. షుగర్ గాని బెల్లం గాని తీపి వస్తువులు ఎక్కడ పెట్టా సరే చీమలనేవి కనిపెట్టేస్తాయి కదా. కనిపెట్టేసి ఆ పంచదార నిండా బెల్లం నిండా చీమలు పట్టేస్తూ ఉంటాయి. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి? ఆన్సర్ తెలిసిపోయిందా? 8662488114 నంబర్కు వాట్సాప్ చేయండి. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయండి.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్.

0: కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2 ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

బొంబాయి చిత్రం నుంచి పాట విన్న తర్వాత స్టూడియోలో సామ్యం చేస్తే 2:52 దాటి 2 సెకన్లు. మీరంతా ఆట్యం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సౌందర్య సౌందర్య వింటున్నారు విత్తివరార్జి చిన్నబాబు. చీమలు గుర్తుపట్టలేనటువంటి షుగర్ ఏది? అప్పలరాజు గారు పెడన జోగనందన కాలనీ నుంచి మన బాడీలో ఉన్న షుగర్ అని అంటున్నాను అనుకుంటున్నాడట. చూద్దాం. బ్లడ్ షుగర్ అంటున్నారు కాళా శ్రీనివాసరావు గారు. డయాబెటీస్ మనిషికి వచ్చేటటువంటి షుగర్ వ్యాధి, అదే సమాధానం అంటున్నారు మనుషులకు వచ్చే చక్కెర వ్యాధి మైద్కూర్ జాఫర్ గారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు ఏమిటో ఎం అని పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి పంపించారు. ఓ సూపర్ రైట్ ఆన్సర్, నేను అనుకునేది అయితే అదే, బట్ దానికి వివరణ కూడా ఇస్తాను, అది ఎంతవరకు కరెక్టో మీరు కూడా చెప్పండి. కనకరావుపేట నుంచి పంపించారు బ్లడ్ షుగర్. తర్వాత మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు పంపించారు ఉప్పులూరు గ్రామం కంకిపడి మండలం కృష్ణా జిల్లా నుంచి. ఆన్సర్ బ్లడ్ షుగర్ అట. తర్వాత ఎవరు పంపించారు? రేణుకా గోపరాజు కడప నుంచి పంపించారు. ఓ సూపర్ రైట్ ఆన్సర్, సూపర్ సూపర్, ఎలా తెలిసిందండి. నెక్స్ట్ టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు పంపించారు మనలో ఉన్న షుగర్ అంటున్నారు. బ్లడ్ షుగర్ అంటున్నారు కొల్లిపురం నుంచి మౌలాలి. ఆహా, కుసుమాంబటి నగర్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, మన బ్లడ్ అంటే మనకు వచ్చే షుగర్ అంటున్నారు కొండారెడ్డి సిద్ధవట మండలం నుంచి కడప జిల్లా నుంచి పంపించారు. మనకు వచ్చే షుగర్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, అందరికీ నమస్కారం అంటున్నారు బిజిలి వెంకటేశ్వర శ్యామల ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం బ్లడ్ షుగర్ అని అనుకుంటున్నాను సార్ అంటున్నారు. అవునా? జీ సింగవరం కర్నూలు నుంచి పంపించారు నజీఫర్ నూర్జహాన్ నజీర్ బ్లడ్ షుగర్ అంటున్నారు. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు బ్లడ్ షుగర్ అంటున్నారు. అనంతపురం నుంచి పంపించారండి అక్తర్. ఓకే, జీనాబ్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ రమేష్ బాబు, సుమలత, పొత్తింటి పాతింటి అల్లప్ప, జయమ్మ, గోర్లఖాన్ దొడ్డి నుంచి పంపించారు బ్లడ్ షుగర్. కర్నూలు జిల్లా గొరగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, మనిషికి ఉండే షుగర్ అంటున్నారు బ్లడ్ షుగర్ అంటున్నారు. చిలుకు నారాయణ అనుసయ ఏమైనా జనకబెడ్ నుంచి నిజామాబాద్. చిన్నబాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ కిషోర్ మరియు లక్ష్మణరావు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి పంపించారు. మెదడుకు మేత పెడుతున్నారు చీమలు కనిపెట్టలేని షుగర్. ఓ సూపర్ రైట్ ఆన్సర్, ఎలా తెలిసిందండి. నెక్స్ట్ ఓకే, నేతాజీ గోపి మంజుల వీరంతా పంపించారండి సత్యవేడి నుంచి తిరుపతి. ఓకే, రైట్ ఆన్సర్, సూపర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి గ్రామం నుంచి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? సుకుమార్, తేజస్విని, అమూల్య, అఖిల, ఎస్ వీరంతా పంపించారండి. బాడీలో షుగర్ అండి. జీరెడ్డి నంజీవకాయల నుంచి పంపించారు సమాధానం రైట్ ఆన్సర్. ఎస్ రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆన్సర్ మనుషులకు వచ్చి షుగర్ అంటున్నారు కనిపెట్టలేవు చేయమలు అంటున్నారు. నమస్తే ఆర్జే చిన్నబాబు గారు, ఎస్ సుక్రోజ్ అనే కృత్రిమ పంచదారులను చీమలు గుర్తించలేవు. ఎర్రమిల్లి సీతమలక్ష్మి అమలాపురం నుంచి చెప్తాను. నెక్స్ట్ సాయి మంగళగిరి నుంచి స్వీట్ షాప్లో వాడే షుగర్ అట. అవునా, ఇవి చీమలు గుర్తించవా? మహమ్మద్ జరిదిన శ్రీభాను జరిదిన బ్లడ్ షుగర్ అంటున్నారు. తర్వాత హాయ్ చిన్నబాబు గారు, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి షుగర్ కేన్ అట. అబ్బా, గడ్డం అంకయ్య గారు చూద్దాం ఎవరు. మై ఫ్యామిలీ మెంబర్స్ అంటూ పంపించారండి. మీ పేరు సనియా, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి హాయ్ అంటూ పంపించారు. ఆన్సర్ బ్లడ్ షుగర్ అంటున్నారు ఆర్ కందుకేపల్లి గ్రామం నుంచి లక్ష్మీదేవి కందుకేపల్లి గ్రామం ఆర్ వెంకట సుబ్బయ్య గారు. ఆన్సర్ ఇక్కడ బ్లడ్ షుగరా? ఓహో, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఓ రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు. సూపర్, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ పంపించారండి కళా శ్రీనివాసరావు గారు. బాగున్నానండి. ఆన్సర్ ఇక్కడ పులిపాటి సత్య.

రేవతి మహబూబ్ నగర్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే, భాస్కర్ గణేష్ మనిషికి వచ్చే షుగర్ అంటున్నారు. కాదు, నాగరాజు పంపించారండి. ఎవరు? సెలైనా. ఎక్కడి నుంచి? ఓకే, మా ఆన్సర్ వచ్చేసి ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఆత్మకూరు చాదశేషు గారు, అనంతపురం చంద్రరాధ గారు బ్లడ్ షుగర్ అంటున్నారు. నెక్స్ట్ టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ ఎక్కడి నుంచో మీకు ఉప్పు అందినట్లుంది. ఆయండి మైదుకూర్ జాఫర్ తీపి కబురు అంటారు కదా, అదేనండి. ఆ తీపి కబుర్లు తీయగా ఉంటాయి కాబట్టి ఆ చేపలు అయితే గుర్తించవు అంటున్నారు. ఇది మరీ బాగుంది. ఎవరు మీరు? మైదుకూర్ జాఫర్ గారా? ఓహో సూపర్. ఈరోజు లేటుగా జాయిన్ అయ్యానండి. ఆహా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపి దస్తగిరి సంజయ్ గారు. లేటుగా జాయిన్, లేటెస్ట్గా పంపించండి. సమాధానాలు. మీరు జూనియర్ సాయి కుమార్ అన్నప్పుడు అల్లన వస్తుంది నాకు. కానూరు నుంచి తాతారావు గారు, మీరే చెప్పండి, నేను వింటాను, చెబుతాను. పేడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు నిజాయితీగా ఒప్పుకున్నారు. నాకైతే ఉప్పు అందింది చిన్న బాబు అని. ఎస్, అందుకున్నారు. నెక్స్ట్ పని సత్యశ్రీ గారు రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి పిల్లా పంపించారు. సుబ్రహ్మయ్య గారు, ఏమిటో మీరే చెప్పండి అంటున్నారు. ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనులవల్లి, అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర రైట్ ఆన్సర్. సూపర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఓ రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. ఇక అందరూ రైట్ ఆన్సరే పంపిస్తారు. కాళ శ్రీవంశరావు గారు రైట్ ఆన్సర్. కోదాడ నుంచి పంపించారు. ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం బాలయ్య గారు పంపించారు. ఓహ్, ఎలా ఉన్నారు? బాగున్నారంటున్నారు. ఆన్సర్ బ్లడ్ షుగర్ అట. ఇవైతే నాకు అందినటువంటి ఆన్సర్స్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే చెప్తున్నాను. బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్ అనేది శుద్ధి చేయని లేదా పాక్షికంగా శుద్ధి చేసిన చక్కెర. తెల్ల చక్కెరకు మొలాసిస్ కలపడం వల్ల ఇది గోధుమ రంగులో తేమగా కారమూల రుచితో ఉంటుంది. దీనిని తెలుగులో సాధారణ బ్రౌన్ షుగర్ అని పిలుస్తారు. వంటకాల్లో, బేకరీ ఉత్పత్తుల్లో, కేకులు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వాడతారు. ఈ షుగర్ను మాత్రం చీమలు గుర్తుపట్టలేవు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడవ రోజు పర్యటన కొనసాగుతోంది. శాంతిపురం మండలం కడపల్లిలో ప్రజాప్రతినిధులు, రైతులు, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కుప్పం నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. విశాఖపట్నం తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన విజయనగరం జిల్లా భోగాపురంకు చెందిన మత్స్యకారుల గల్లంతుపై విజయనగరం విశాఖ కలెక్టర్లను రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోన్లో విషయాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారిలో ఐదుగురిని ఆచూకీని గుర్తించినట్లు వారు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ మండలం కొత్తపూడి గ్రామంలో P4 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత RO ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని ఉచితంగా అందించాలనే సేవా సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ ఆర్ఓ ప్లాంట్ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిన్న ఆయన అభివృద్ది సమీక్ష సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లాలోని పిట్టలవారిపాలెం గ్రామం చందోలులో చారిత్రాత్మక ప్రసిద్దిగాంచిన శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించి గత ఏడాది ప్రవేశపెట్టిన సాంకేతిక విద్యా సంస్థల ప్రవేశాల నియంత్రణ నియమావళి 2025 నిబంధనలనే ఈ ఏడాది కొనసాగించాలని సాంకేతిక విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈ నెల 7వ తేదీన 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని ట్రెంట్ బ్రిడ్జ్ నాటింగ్హామ్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి T20 వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్ భారత్ ఓడిపోయింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
4: సందడి సందడి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సందడి సందడిలో చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 8662424 నంబర్కు వాట్సాప్ చేయాలి. సినిమా ఒక పాట వినిపిస్తాడు, మరి ఆ పాట విన్న తర్వాత సినిమా పేరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెబితే సరిపోతుంది. సుశీలమ్మ గారి గళం, అబ్బబ్బా, కోయల కంఠం, అలాంటి కంచు కంఠం, అద్భుతంగా తేనెలు మన చెవిలో అమృతధారలు పోసారా, తేనెలు పోసారా, గొంతులు తీయనటువంటి మాధుర్యం ఉందా ఏమిటి, అలాంటి కమ్మని కంఠస్వరంతో ఆలపించిన ఆ పాట నేను వినిపిస్తాను. చిత్రం పేరు తెలిస్తే మ్యూజిక్ డైరెక్టర్ కూడా పంపించండి 8662414 నంబర్కు. సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

పిల్లమ్మ గారు ఆలపిస్తున్నటువంటి ఆ పాట ఏ చిత్రంలోనిది? ఆన్సర్ తెలిసిపోయిందా? 8662421414 నంబర్కు వాట్సాప్ చేయండి.

నేను ఎవరో అడగకు, నువ్వెవరో తెలిసిపోయింది చిరుబాబు కదా. సరే, మీరు విన్న పాట ఏ చిత్రంలో ఉందని అడిగాను. పాలం పోలే ఆలుగడ్డ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కు రైట్ ఆన్సర్. బ్లడ్ షుగరు అంటున్నారు, బ్లడ్ షుగర్ కాదు బ్రౌన్ షుగర్. నమస్కారం చిరుబాబు గారు, మరి సమాధానం సార్, బ్రౌన్ షుగర్ అని మేము అనుకుంటున్నాం. చెప్పాను కదా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బీదిలే వెంకటేశ్వర శ్యామల అప్పలరాజు గారు. వావ్, సూపరో సూపర్ రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొరగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి సినిమా పేరు. ఓహోహో రైట్ ఆన్సర్. మీకు అందరికీ తెలిసిపోయిందా, తెలియదేమనుకున్నాను. తిరుమల ఆండాలు పుట్టభాగం నుంచి ఓకే, బ్లడ్ షుగర్ అని పంపించారు ఇందాక చెప్పేశారండి. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వావ్, డీటెయిల్డ్గా పంపించారండి వీళ్ళు. నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ రైట్ ఆన్సర్. కనకారావు పేడ రైట్ ఆన్సర్. టైప్ చేస్తున్నారు నాగరాజు గారు రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్. ఓ సూపర్. ఇక మహమ్మద్ జరిద్ర శ్రీవారి జరిద్దని వెంబడించి రైట్ ఆన్సర్. మాయా బజార్ సాలు రాజేశ్వరరావు గారు. ఓహో, అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల్ జిల్లా, అది మాయాబజార్ కాదండో. ఈ మంచి మనుషుల సినిమాలో సుశీల గారి పాట అంటున్నారు. ఎర్రబెల్లి సీతారామలక్ష్మి అమలాపురం కాదు నేను చెప్తాను. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు నాగరాజ్ గారు. ఓకే చెప్పాను కదా. నెక్స్ట్ ఎవరు, పుట్టపాక తిరుమల ఆండాలు రైట్ ఆన్సర్. తెనాలి పని సత్యశ్రీ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య కందికేపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు. ఈ పాటను 1982-83లో విన్నాము జనరంజిత్ ప్రోగ్రాంలో. ఇప్పుడు గుర్తుకు రావడం లేదు, ఎప్పుడో పాట ఇప్పుడిప్పుడే మళ్ళీ మరల మధ్యలో వింటూ ఉంటే బాగుంది. మనకు తెలియని పాటలు ఎన్ని వేల వేల పాటలు ఉన్నాయో అనిపిస్తుంది కదా, చూడు ఎంత అద్భుతంగా ఉందో పాట. అసలు వినిపించిన రాగాలు ప్రోగ్రాంలో వినిపిస్తున్నారు కదా మన ఆర్టిస్ట్ అందరూ. మహమ్మద్ ఎనతిల భవనపేట గ్రామం రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అగ్గిపిడి గట కాదండి, పరమసాయి వరుణ్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కాదు నేను చెప్తాను. మ్యూజిక్ డైరెక్టర్ అయితే రైటే. పాలం పోలే ఆలుగడ్డ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చాలామందికి ఇప్పుడిప్పుడు పంపిస్తున్నారండి. గోపీనాథ్ మంజుల నేతాజీ వీరంతా పంపించారు రైట్ ఆన్సర్ తిరుపతి నుంచి. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎవరు రైట్ ఆన్సర్ ఏంటండి, తిరుమల ఆండాల్ గారు. జగన్ మోహినట కె రిమ్ రామలింగప్ప కర్నూలు జిల్లా నుంచి. నాగార్జున లక్ష్మి ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు చంద్రశేషు గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ జరిదర్ శ్రీహబారు జయనిద్దని ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్. నన్ను నుండి శోభారాణి గారు వారి కుటుంబ సభ్యులు చాందిని అవినాష్ రియాన్ శృత్విక ఆన్సర్ బ్లడ్ షుగర్ అని ఇప్పుడు పంపించారు. 3 పదండి ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ ఆన్సర్ ఎందుకు చెప్పలేదు అని అడగకు, నాకు రాదని నేను చెప్పను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఆహా వెరైటీగా పంపించారు. అప్పలరాజు రాయ్ చిరుబాబు గారు ఒక మంచి స్పీడ్ ఉన్న పాట కోసం చూస్తున్నా. ఆహా డాన్స్ వేస్తారా. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఏకలవ్య నగర్ బిజిలి వెంకటేష్ శ్యామల. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి లత ఫ్రమ్ ఉయ్యూరు నుంచి. చిన్నబాబు గారు రైట్ ఆన్సరే. రైట్ ఆన్సర్ పంపిణి మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకొకటి ఉందండి. ఎస్, ఎవరు, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంజయ్ గారు రైట్ ఆన్సర్. అసలు సినిమా పేరు అంటే చదువు సంస్కారం. రమేష్ నాయుడు గారు మ్యూజిక్ డైరెక్టర్ రైట్ ఆన్సర్ పంపిణి మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

వజ్రం, వైఢూర్యం, బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ప్లాస్టిక్, ఇవి వీటితో, ఇవి లోహాలతో ఉంగరాలు తడుపుకుంటాం. ప్లాస్టిక్తో కూడా చేసినటువంటి ఉంగరాలు ఉన్నాయి, బట్ చిన్నప్పుడు చిన్నపిల్లలప్పుడు కూడా పెట్టుకుంటారు. ఒక ఉంగరం ఉందండి, ఆ ఉంగరం వేలుకే పెట్టుకోలేని. ఆ ఉంగరం ఏమిటి? వేలికి పెట్టుకోలేనటువంటి ఉంగరం, వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి? ఆన్సర్ తెలిసిపోయిందా? 8662484 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందడే సందడే వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. వేలికి పెట్టుకోలేని రింగ్ ఆన్సర్ తెలిస్తే 8662484 నెంబర్కి వాట్సాప్ చేయండి.

స్టూడియో సమయం చూస్తే 3:19 దాటి 25 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సందరి సందరి వింటున్నారు విత్తవిరాజే చిన్నబాబు. వేలుకు పెట్టుకోలేని రింగ్ దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పెడన జోగానందరావు గారి నుంచి రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. కనకారావు పెడన రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు కాజా నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీహబారు జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. గొరికెండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దేవి తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, లేఖన, లేఖన అంటే ఫ్రమ్ శ్రీవారి నగరట, మీ పేరే అదండి లేఖనానా, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కుసుమాబడి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనంత గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిజిలి వెంకటేశ్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. పాలం పోలే ఆళ్ళగడ్డ నందెలదిల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్. రామానగర్ బడు బాలసుబ్రహ్మణ్యం గారు సందరి సందరి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉందండి అంటున్నారు రైట్ ఆన్సర్ పంపిస్తూ. నెక్స్ట్ ఎవరు, పని సత్యశ్రీ రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. వేలికి పెట్టుకోలేనటువంటి రింగ్ రైట్ ఆన్సర్. జాకిర్ హుసేన్ గంజికుంట అనంతపురం జిల్లా రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి అన్నమయ్య జిల్లా రైట్ ఆన్సర్. నెక్స్ట్ దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు మంగళగిరి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. తర్వాత తిరుమల నాదులు ఆండాలు, తిరుమల ఆండాలు ఇది పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, ఓకే ఒకటి అనుకుంటున్నాను, 3-4 పంపించారండి మై ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. సానియా చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి, సానియానా, సానియా గారు పంపించారా. నెక్స్ట్ ఎవరు పంపించారు, గోపీనాథ్ మంజుల నేతాజీ వీరంతా పంపించారండి తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, శ్రీనివాస్ వీరన్ శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్. ఎక్కడి నుంచి ఏమిటి. నెక్స్ట్ ఎవరు, మహమ్మద్ ఇనితుల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామలింగప్ప కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్.

నుండి శోభారాణి వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు. సో బ్రో కుసుమ వీరు తేజశ్రీ, సుకుమార్, అమూల్య, అఖిల వీరంతా గూడూరు నుంచి పంపించారు. ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ రాజోలు నుండి జయన్న గారు, రైట్ ఆన్సర్ కొండారెడ్డి సిద్ధపేట మండలం కడప జిల్లా నుంచి పంపించారు. ఎస్ రైట్ ఆన్సర్ కీర్తి ఫ్రమ్ ఎస్ కూచిపూడి, కూచినప్పుడే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా అనిల్ కుమార్ గారు పంపించారు రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. ఎస్ మీరు పంపినవన్నీ కూడా రైట్ ఆన్సరే, ఫైరింగ్ అని నేనైతే అనుకుంటున్నాను. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సందరే సందరే వింటున్నారు. సందరే సందరేలో చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపించాలంటే వాట్సాప్ నెంబర్ 8662 4111 నెంబర్కు వాట్సాప్ చేయాలి.

పథకాల గురించి ఒక ప్రశ్న అయితే అడగాలి కదా. ఆయుష్మాన్ భారత్ గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాం. అయితే సీఎం స్వనిధి పథకం ఎవరి కోసం, ఐ మీన్ పిఎం స్వనిధి పథకం, పిఎం స్వనిధి పథకం ఎవరి కోసం, ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, పిఎం స్వనిధి పథకం ఎవరి కోసం. ఒకటి రెండు లైన్లో పూరించండి, పంపించొద్దు. ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనివ్వండి వివిధ భారతి FM 101.3 MHz పై సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

సందడి వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. మరి ఎవరెవరో రైట్ ఆన్సర్ పంపించారు, పిఎం స్వనిధి పథకం ఎవరి కోసం అని అడిగాను. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు పంపించారు రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. గొనగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పెడన రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్దిపేట మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి చంద్రశేఖర్ నగర్ నుంచి అనిల్ కుమార్ రైట్ ఆన్సర్. లేఖన మదనపల్లి రైట్ ఆన్సర్. ఇప్పుడు బాగా రాశారు మీ పేరు. నెక్స్ట్ ఎవరు పంపించారు, మహమ్మద్ దినేతుల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటూ పంపించారు. ఏకలయ్య నగర్ బిజిలీ వెంకటేశ్వర శ్యామలా గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు, గోపీనాథ్ మంజుల నేతాజీ వీరు కూడా పంపించారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దామర్ల చిన్నమాస్తానరావు పెద్ద మాస్తానరావు పంపించారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు అన్నమయ్య జిల్లా. మీ పేరు సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్. ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర రైట్ ఆన్సర్. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఓకే కె రామలింగప్ప కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నమస్కారం అంటూ పంపించారు. పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు దాసరిపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. లతా ఉయ్యూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, రింగ్ రోడ్ లేదు ఫ్రింగ్ అట, మీ పేరు చెప్పట్లేదండి. చిత్తూరు జిల్లా నుంచి పంపించారు. ఓకే సానియా, సానియానా సోనియానా, సానియా పంపారు. మహమ్మద్ జయంతిని స్నేహభాను జయంతి రూపడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పంపించారు ఎవరు, పేరేమో ఇంగ్లీష్లో స్పెల్లింగ్ కాస్త తెలుగులో కొంచెం అక్షరాలు పలికే విధానంలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కుసుమంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అసలు పిఎం స్వనిధి ప్రధానమంత్రి వీధి వ్యాపారులు ఆత్మనిర్భర్ నిధి, ఎస్ పిఎం స్వనిధి అనేది పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల వీధి వ్యాపారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా సులభంగా రుణాలు అందించేటటువంటి పథకం. ఈ పథకం ద్వారా వ్యాపారులు తమ ఉపాధిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఫస్ట్ 10,000, తర్వాత 20,000, తర్వాత 50,000 వరకు కూడా వరుస రుణాలు పొందవచ్చు కదా. మొదటి విడతలో తీసుకున్న 10,000 రూపాయలు అది సకాలంలో చెల్లిస్తే తిరిగి రెండవ విడతలో 20,000 వరకు ఇస్తారు. రెండవ విధంగా అంటే 20,000 కూడా సకాలంలో చెల్లిస్తే 50,000 మూడవసారి కూడా తీసుకోవచ్చు కదా. భలే ఉందిలే. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. తర్వాత వాయిస్ లోలో వినపడుతుందా, గట్టిగా అరవనా. సరే తర్వాత పెడన జోగానందరావు కలిసి అప్పలరాజు గారు పేరు టైప్ చేసి పెట్టుకున్నారా. నెక్స్ట్ ప్రశ్న ఏదో చెప్తాను. నేనైతే ఒక పాట వినిపిస్తాను. పాట అనగానే కొంచెం ఎక్కడ పాట వినిపిస్తాడో చిన్నబాబు అనుకుంటారు. బట్ పాట అయితే వినిపిస్తాను. సింగర్స్ ఎవరు గుర్తుపెడితే సరిపోతుంది. సినిమా పేరు అక్కర్లేదు, మ్యూజిక్ డైరెక్టర్ అవసరం లేదు, లిరిసిస్ట్ కూడా అవసరం లేదు. పాట వినండి, సింగర్స్ని గుర్తుపట్టండి. ఓకేనా, పాట అయితే ప్లే చేస్తున్నాను. ఆ పాట, ఈ గొంతు నేను ఎక్కడో విన్నాను, ఎప్పుడో విన్నాను ఈ పాట మీకు అనిపిస్తుంది. బట్ మీరైతే ఈజీగానే చెప్పేస్తారు. వింటనివ్వండి వివిధ భారతీ FM 1.3 MHz పై సందరి వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

పాట అయితే వింటున్నారు, మరి పాట చాలా మెలోడియస్గా ఉంది కదా, ఆ పాట పాడిన సింగర్స్ ఎవరు, చిత్రం పేరు చెప్పండి అని అడిగాను. అప్పలరాజు గారు సినిమా పేరు చెప్పేశారు, తర్వాత పెడన జోగానందరావు కలిసి పంపించారు. మై నేమ్ ఇస్ సానియా. ఓకే, సానియానా, సోనియా కాదు, సానియానే అని కూడా అన్నానండి. జవ భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లెల నుంచి పంపించారు జవాబు. పట్టణ మరియు గ్రామాలు, ముద్రలో భద్రాద్రిగూడెం కొత్త గూడెం రామాపురం కట్ల సతీష్ సుమలత ముద్రలోన్ అంటున్నారు. నేను అడిగింది వేరు, మీరు చెప్పేది వేరు. నెక్స్ట్ పట్టణ మరియు గ్రామాల్లో వీధి వ్యాపారుల కోసం అంటున్నారు స్వనిధి. కందికేపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, కనకారావు పెడన టిప్పు అంటున్నారు. నెక్స్ట్ నల్గొండ జిల్లా నుంచి పంపించారు చిలకమర్రి ఉపేంద్రచారి. ఆన్సర్ ఇక్కడ విజయబాబు. తర్వాత ఎవరు పంపించారు? ఓకే, శాంతినగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపారండి మీరు, ఒకే ఒక్కడు రమణ గోగుల అంటున్నారు. వాయిస్ ఎలా ఉంది? కాదు, రమణ గోగులు కాదు. కానూరు నుంచి తాతారావు గారు పంపించారు సినిమా పేరు. ఓకే, కాళ శ్రీనివాసరావు గారు సినిమా పేరు పంపించారు. మరి సింగర్స్ ఎవరు? రైట్ ఆన్సర్. నెక్స్ట్ దేవసేన పంపించారు తిరుపతి నుంచి. కారుణ్యనా అంటున్నారు, కాదు, నేను చెప్తాను. నెక్స్ట్ కీర్తి ఫ్రమ్ కూచినపూడి, కాదండి, నేను చెప్తాను. ఓకే, చెప్పడం చాలా కష్టమండి బాబా. అబ్బా, అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా. ఈ పాట ఆల్రెడీ విన్నారండి, మర్చిపోయినట్లున్నారు. నెక్స్ట్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి పంపించారండి రమేష్. రైట్ ఆన్సర్. ఓకే, సింగర్స్ పేరు కూడా రైట్ ఆన్సర్ పంపారు వీరు. ఉదిత్ నారాయణ సుమిత్ర అంటున్నారు బంగారంపేట కోలారు జిల్లా కర్ణాటక నుంచి. ఉదిత్ నారాయణ కాదండో వచ్చి. నెక్స్ట్ గోపీనాథ్ మంజులా, ఎస్, వీరంతా పంపించారండి తిరుపతి నుంచి, తిరుపతి జిల్లా నుంచి. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్, ఐ మీన్ సినిమా పేరు మాత్రమే. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి చిరుబాబు గారు ఆన్సర్ వచ్చేసి సీతారామ అంటున్నారు. ఎస్, రైట్ ఆన్సరే, కానీ సింగర్స్ పంపించలేదు. నెక్స్ట్ సిద్ధు శ్రీరామ్ అంటున్నారు, కాదండి, నేను చెప్తాను. ఎస్, సానియా, సిద్ధు శ్రీరామ్ అంటుంది, కాదు. నెక్స్ట్ ఆళ్ళగడ్డ నందినద్ర నుంచి పాలెం పోలయ్య గారు పంపించారు. సింగర్స్ వచ్చేసి, ఓకే, రైట్ ఆన్సరే, సినిమా పేరు, సింగర్స్, రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. నువ్వు నేను, కీర్తి ఫ్రమ్ కూచిపూడి, నువ్వు నేను సినిమా పేరు కాదు, రైట్ ఆన్సర్ సింగర్స్ పేరు ఒకళ్ళది రైట్ ఆన్సర్. నెక్స్ట్ విజయబాబు ఫ్రమ్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు అన్నమయ్య జిల్లా. ఓకే, మీరు అడుగుతున్న పాట నా కన్నుల్లో కనుపాప నీవా, ఈ పాటకు సంబంధించిన వివరాలు గాయకుడు సింగర్ ఇషాక్ వలీ అట, కాదు, చెప్తా. అప్పలరాజు గారు సింగర్స్ పేరు ఉప్పొందిందా? రైట్ ఆన్సర్ పంపించారు. ఎప్పుడన్న జోగానందరావు కాలేజ్ పంపించారు. ఏకలవ్య నగర్ బిజిలి వెంకటేశ్వర శ్యామల గారు పంపించారు, రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దాసరిపాలెం, రైట్ ఆన్సర్ పంపించారు. దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. నెక్స్ట్ మహమ్మద్ దినితల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. జప భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లెల నుంచి జవాబు, సినిమా పేరు ఒక్కటే పంపించారు, రైట్ ఆన్సర్ అనే చెప్తాను అన్నాను కదా, రైట్ ఆన్సరే. సీత రాముని కోసం చిత్రంలో లిప్సిక విజయబాబు పాడిన పాట అయితే విన్నారు ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి. విజయబాబు అన్నారు, లిప్సిక పేరు ఎవరు పంపించలేదు కదా, అదనమాట సంగతి. చివరికి ఇంకొక వాట్సాప్ ఉందండి, ఎవరు? శాంతినగర్ నుంచి ఒకే ఒకడు సీతారామం అంటున్నారు.

శ్యామల, బిజిలి వెంకటేశ్వర శ్యామల, వీరైతే ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? తమాషా ప్రశ్నలు అయితే సరదాగా ఉంటాయి కాబట్టి అందులోకి వెళదాం, వెళ్ళి ట్రై చేద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: సుందరి సుందరి వింటున్నారు విత్ రాజే చిన్నబాబు. సామెతను పూరించాలి కొంచెం. అంత కూతురుంటే తర్వాత సామెతను పూరించండి. కొంచెం అంత కూతురు ఉంటే అనేది ఉంటుంది స్టార్టింగ్ లో, తర్వాత పదాన్ని మీరు కంప్లీట్ చేయాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారు కదా, అలా కాదు, కొంచెం మాటే ఉంటుంది అనమాట. కొంచెం అంత కూతురుంటే అనే సామెత, తెలుగు సామెతను పూరించండి. 8662411 వాట్సాప్ చేయండి. సామెతలు, తెలుగు సామెతలకు అర్థం చాలా ఉంటుందండి. కొంచెం అంటే కొంచెమే అనే అర్థం. అంటే కొంచెం ఒడ్డుడు అంటే ఒడ్లు పంచుతుంటారు కదా, సోరడా కొంచెడా అంటుంటారే, అది పూర్వపు రోజుల్లో మన జాజులు తాతలు వాళ్ళంతా కూడా వాడేటటువంటి మాట. కొంచెం అంత కూతురుంటే అనే సామెత నెక్స్ట్ ఏమిటో తెలిస్తే 8662411 వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పి సాంద్రే సాంద్రే విత్ యువరాజే చిన్నబాబు. స్వర్ణలత ఆలపించిన పాట భారతీయుడు చిత్రం నుంచి.

సుందరిలో చంద్రబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు. కొంచెం ప్రశ్నేం కాదు, సామెతను, తెలుగు సామెతను పూరించమని అడిగాను. ఫస్ట్ లైన్ నేనైతే చెప్పాను, కొంచెం అంత కూతురుంటే కొంచెం అంత అని అడిగాను. ఆన్సర్స్ వచ్చేసి చూద్దాం ఎవరెవరు పంపించారు. కొంచెం అంత కూతురుంటే తర్వాత సామెతను పూరించండి. 8662421 నెంబర్కి వాట్సాప్ చేయమన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, సింగర్ విజయబాబు అంటున్నారు సీతారాముని కోసం అంటూ అప్పలరాజు గారు పేడన జోగానందరావు కలిసి పంపించారు. కొంచెం అంత కూతురుంటే కొండంతాలుడు వస్తాడట. కొండంతాలుడు ఎక్కడికి వస్తాడండి? ఇది ఎక్కడ కూడా అండి బాబోయ్. కొంచెం ఉంటే కొండ ఈడ చూడు బాల సరిపోలేదు. సరే, చిత్ర సీతారామ సీతారాముని కోసం అంటూ గీతం విజయబాబు అంటూ కందికేపల్లి గ్రామం చారు వెంకట సుబ్బయ్య గారు పంపించారు. తర్వాత ఎవరు, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల శివన్వి, విజయబాబు లిప్సికా సీతారాముని కోసం అంటూ పంపించారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు, ఓ రైట్ ఆన్సర్ కొంచెం ఇంకా కంప్లీట్ అవ్వడా లేదో నేను చెప్తాను. కర్నూలు జిల్లా గొనిగల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, కొండంతాలుడట. నెక్స్ట్ దస్తగిరి సంధ్య గారు పొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఓ ఓకే దగ్గరికి వచ్చేసారు. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దగ్గరికి వచ్చారు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఓకే రైట్ రైట్ అనే కన్సిడర్ చేయాలి. అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, కొండంతాలుడు వస్తాడట. అబ్బో కొండంతాళ్ళేం కాదు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ కొంచెం. నెక్స్ట్ ఎవరు పంపించారు, జాన్సన్ విజయవాడ నుంచి, ఆహా ఆన్సర్ వచ్చి ఓ

దగ్గరికి వచ్చారు, అంటే కంప్లీట్ చేస్తాను నేను. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీహబారి జైనుద్దీన్ మిమ్మల్ని నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సరే అనాలి. అనంతపురం నుంచి అనురాధ గారు ఆన్ రైట్ ఆన్సరే. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లికి టౌన్ నుంచి అన్నమేజర్ నుంచి పంపించారు. తెలుగు భాష చాలా ప్రసిద్ధి చెందిన సామెత కదా. ఇంకా ఓకే, మేబీ అది కూడా కంప్లీట్గా రైటే, బట్ నేను అనుకున్నది మీరు అనుకున్నది దగ్గరగానే ఉంది. అంతా ఒకటే, అర్థం మాత్రం ఒకటే. రామలింగప్ప ఓకే, కోసిగి మండలం కొంచెం దగ్గరికి వచ్చేసారు. నెక్స్ట్ పాలంపల్లి ఆలగడ్డ నందలూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సరే. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, రైట్. మహమ్మద్ ఎనేతుల్లా భవానీపేట, అంటే రైట్ అని ఎందుకంటే దగ్గరగా వస్తున్నారు. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు. ఓకే, దగ్గరికి వచ్చేసారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి కొండంత అల్లుడు వస్తాడు అని కొండంత అండాన్ని పంపించారు. దామర్లు చినమస్తానరావు పెద్ద మస్తానరావు పంపించారు మంగళగిరి నుంచి. దగ్గరగా వచ్చారు, కనకరావుపేట దగ్గరగా వచ్చారండి మీరు కూడా. దాసరిపాలెం శివదాసిరెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు అలాగే పంపించారు. నాగార్జున లక్ష్మి ఉడియంపేట నుంచి మీరు అందరు పంపించినట్లు పంపించారు. ఓకే, కొంచెం మీకు ఉప్పు అందినట్టుందనుకుంటా. ఓ, అప్పలరాజు గారు ఉప్పు అందిందనుకుంటా దగ్గరగా వచ్చారు. పొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఓకే రైట్ ఆన్సర్. వీరికి కూడా కాస్త ఉప్పు అందిందనుకుంటా, శాంతి నగర్ నుంచి. ఓకే, అక్కడ దగ్గరగా వచ్చారు. ఓకే, అసలు ఆన్సర్ ఏమిటి అంటే నేను కంప్లీట్ చేస్తాను. కొంచెం అంత కూతురు ఉంటే కంచం మంచం దగ్గరికే వస్తుంది. కంచం అందరూ మంచం దగ్గర, మంచం మీదే కూడు అన్నట్లు పంపించారు. కొంచెం కంచం మంచం ఇలా ఫ్రాస్ కలిసేటట్లు వస్తుంది మన తెలుగు భాష. భాషలో ఉన్న నుడికారాలు, సామెతలు, అలంకారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రపంచంలోని దేశ భాషలందు తెలుగు లెస్ అంటారు కాదు, ప్రపంచ భాషలన్నింటిలో కూడా తెలుగు చాలా చక్కనైన అందమైన భాష. ఇంకొకరున్నారు ఎవరో చూద్దాం. చివరిగా పంపించారు ఇంకా ఎవరు, మాంసంలోకే కోడు అంటున్నారు, దేవి తిరుపతి నుంచి అనమాట. అర్థమైందా? సరే, స్టూడియోల సమయం చూస్తే 3:55 అయితే అయింది. చివరిగా అశోక్ చిత్రం నుంచి పాట అయితే విందాం. ఇదైతే ఈనాటి సందడి సందడి, సుజాత ఎస్ రవి వర్మ ఆల్పించిన చంద్రబోస్ గీతం. అశోక్ చిత్రం నుంచి వింటున్నవండి వివిధ భారతి FM 101.3 MHz పై సందడి సందడి విత్ యువరాజ్ చిన్నబాబు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపటి నుండి దక్షిణ కొరియా దేశంలో పర్యటించనున్నారు. భారత్ దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ది సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువెళ్తోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ అన్నారు. రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలే ప్రధాన ఆధారమని, పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్లంతైన వారిలో 5 ఆచూకీని అధికారులు గుర్తించారు. మరో 2 మత్స్యకారుల కోసం సహాయక బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రేపటి నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న శాఖాపరమైన పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని డీఆర్ఓ వి విశ్వేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొనడంతో 4 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులు మోహన్ భాగవత్ స్పందించారు. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఈ అంశంలో దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే అన్నారు. కొంతకాలం క్రితం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పుడు తన స్థానాన్ని మెరుగుపరుచుకుని ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్లో ఎగువ మధ్య ఆదాయ వర్గం విభాగంలో స్థానం సంపాదించుకుంది. మనదేశం మాత్రం ఇంకా దిగువ మధ్య ఆదాయ వర్గంలోనే కొనసాగుతోంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో శ్రీ హనుమత్ లక్ష్మణ్ సీతా సమేత శ్రీ రామచంద్రస్వామివారి నూతన దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వామివారి శాంతి కళ్యాణంలో అధిక సంఖ్యలో

భక్తులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం పల్లిగండ్రేడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏ సురేష్ కుమార్ స్మార్ట్ బడీ అనే యాప్ను రూపొందించారు. పిల్లలకు విజ్ఞానం వినోదం అందించేలా దీన్ని తయారు చేశారు. ఈ యాప్ను జిల్లా విద్యాశాఖాధికారి యు మాణిక్యనాయుడు తన కార్యాలయంలో నిన్న ఆవిష్కరించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి FM వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

స్టూడియోలో సమయం చూస్తే 4:03 దాటి 24 సెకండ్లు. వివిధ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వివిధాలు ఒకే చిత్రంలోని పాటలు వినాలి కదా, అదేనండి రావోయి చందమామ. ఈ చిత్రం నుంచి అయితే పాటలు అయితే విందాం ఈనాటి వివిధాలో. ఫస్ట్ సుఖ్వీందర్ సింగ్, లలిత సాగరి, స్మిత ఆలపించిన సిరివెన్నెల గీతం వింటూనే ఉండండి వివిధ భారతీయ FM 101.3 MHz పై వివిధ ఆవి తీవ్రార్జి చిన్నబాబు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు రాదు పో.
2: నీకు వస్తుంది పో. అంతే.
1: లల్లల్లల్లా.
2: దాట్స్ గుడ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 13 సెకండ్లు. నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం ఆసన్నమైంది. ఇప్పుడైతే వింటారు ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్. దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో పాటు ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. చెప్పాలంటే నవ్వుతూ సరదాగా చెప్పాల్సిన టాపిక్ కాదు, కానీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. ఈ మధ్య డివోర్స్ రేట్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అడ్జస్ట్ ఎవరితో ఎవరు కాలేకపోతున్నారు. తప్పెవరిది అన్న విషయం పక్కన పెడితే, డివోర్స్ అయితే పర్వాలేదు, దీనిపై మెంటల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఇద్దరిపై. అండ్ స్పెషలీ ఇఫ్ దేర్ ఆర్ చిల్డ్రన్ ఇన్వాల్వ్డ్, అది ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది. తల్లిదండ్రుల విడాకులు అనేవి పిల్లలను మానసికంగా శారీరకంగాను ప్రభావితం చేస్తాయి. వారి చిన్న మనసుపై చెడు ప్రభావం చూపిస్తాయి. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరం. అటువంటి పరిస్థితుల్లో విడాకులు వారిని మానసికంగా పాడు చేస్తాయి. ఈ షాక్ ని వారు జీవితాంతం మర్చిపోలేరు. తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకుంటే అది వారిపైనే కాకుండా వారి పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. విడాకుల ప్రక్రియ, దాని పరిణామాలు పిల్లలకు మానసికంగా సవాలుగా ఉంటాయని మీకు తెలుసా? తెలుసుకోండి మీ చేతంతో ఈరోజు వెన్నెల ప్రోగ్రామ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ, 6 నుండి 12 సంవత్సరాల పిల్లలుంటే తల్లిదండ్రుల విడాకులు వారిపై చాలా ప్రభావం చూపుతాయి. ఈ వయసులో పిల్లల జీవితం ఒక దశలో ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అన్ని విషయాలను బాగా అర్థం చేసుకునే తెలివితేటలు వారికి లేవు, కానీ వారు అడిగే ప్రశ్నలు చాలా లోతైనవి. అలాగే ఈ వయసులో ఉన్న ప్రతి బిడ్డ ఎల్లప్పుడూ ఇతరుల ముందు తమను తాము చూపించుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. తమ తల్లిదండ్రులతో కలిసి అటు ఇటు వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా ఈ వయసులో జరిగిన మంచి చెడు సంఘటనలను జీవితాంతం మర్చిపోరు, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందువల్ల ఈ వయసులో తల్లిదండ్రులు పిల్లలని పెంచడానికి చాలా దగ్గరగా ఉండాలి. తద్వారా వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రుల విడాకులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతన్తో. తల్లిదండ్రుల డివోర్స్ వార్త వినగానే పిల్లలు తరచుగా గందరగోళం, యాంగర్, విచారం, ఫియర్ వంటి భావాలను అనుభవిస్తారు. అన్ని నెగటివ్ ట్రేట్సే, అన్ని నెగటివ్ క్వాలిటీసే

అన్ని నెగటివ్ ఫీలింగ్స్. ఇది ఎందుకు జరుగుతుందో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పొచ్చు. నిన్నటిదాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు రేపటి నుంచి కలిసి ఉండరు అనే చేదు నిజం వారిని మానసికంగా కుంగదీస్తుంది. ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం కలుగుతుంది. పేరెంట్స్ డివోర్స్ పిల్లల్లో సెక్యూరిటీ భావాన్ని బలహీన పరిస్థితుందని మీకు తెలుసా? ఇంట్లో ఎన్వైరన్మెంట్ పిల్లలకు స్ట్రెస్ కలిగిస్తుంది, దీంతో వారు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. తమ కుటుంబం విచ్ఛిన్నమవుతుందని, ఇకపై ఆధారపడే వారు లేరని భావించే అవకాశం ఉంది. ఏ విషయంపైన సరిగ్గా ఫోకస్ చేయలేరు, చేసినా మధ్యలోనే వదిలేస్తారు. ఇప్పటి వరకు ఇద్దరు పేరెంట్స్ కలిసి ఉన్నారు, ఒక సెక్యూర్ ఫ్యామిలీ గూటికి చేరాక ఎంత హాయిగా ఉంటామని వాళ్ళకి తెలుసు. చిన్న చిన్న గొడవలు అయితే అని వాళ్ళ పిల్లలకు కూడా అర్థమైంది. కానీ డివోర్స్ అయిపోయింది, ఇక కలిసి ఉండలేరు అంటే ఎవరితో ఉంటాము, ఎక్కడుంటాము, ఒక్క పేరెంట్ అన్ని చేయగలరా అన్న ఇన్సెక్యూరిటీ వాళ్ళకు వస్తుంది. చేస్తారేమో, పని మనుషులను పెట్టుకుంటారేమో, సర్వెంట్స్, మేడ్స్, నానీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, కేర్ గివర్స్ పెట్టుకుంటారేమో, కానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే అది వాళ్ళ ఏజ్ కాబట్టి. అర్థం చేసుకోలేరు, ఏమైపోతామో అని ఆలోచిస్తూ ఉండిపోతారు. దే కెనాట్ పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ ఎనీ సోషల్ యాక్టివిటీస్. దీంతో వాళ్ళ చదువులు కూడా దెబ్బతింటాయి. పేరెంట్స్ డివోర్స్ పిల్లల ఎడ్యుకేషన్ పై పెద్ద ప్రభావం చూపుతుంది. క్లాస్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు, ఫోకస్డ్గా ఉండలేరు, నేర్చుకోలేరు. ఇది వారికి కష్టంగా ఉండొచ్చు. అసలు విషయానికి వస్తే వారికి చదువు పట్ల ఆసక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోవచ్చు. పాఠశాలల్లో ఇతర పిల్లలతో వారి సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. ఇతరుల పిల్లలు తల్లిదండ్రులతో గడిపే విషయాలను చెప్తుంటే ఈ పిల్లలు మనసుకు గాయం అవుతుంది. అటు వాళ్ళతో ఓపెన్గా చెప్పలేరు, ఎందుకంటే అంతా చిన్నపిల్లలే కాబట్టి చెప్తే హేళన చేస్తారేమో అన్న ఒక భయం ఉంటుంది. అలాగని లోపల దాచుకెళ్లేరు. దే గో త్రూ అ గ్రైండ్. పేరెంట్స్ డివోర్స్ తర్వాత పిల్లలు తరచుగా పేరెంట్స్ ఇద్దరితో తక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇది వారి సంబంధంలో ఉద్రిక్తతకు కారణమవుతుంది. తత్ఫలితంగా పిల్లలు తల్లిదండ్రులను నిందించవచ్చు, వారి మధ్య సంబంధం దెబ్బతినొచ్చు. పెళ్లి బంధం అంటేనే ఆ పిల్లలకు విరక్తి కలగొచ్చు. పేరెంట్స్ డివోర్స్ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి, వారి గురించి ఆందోళన చెందేలా చేస్తాయి. తల్లిదండ్రులలాగే తమ జీవితంలోనూ ఇలాగే జరుగుతుందని భయపడతారు, చాలా విషయాల్లో వెనకడుగు వేస్తారు, ఆత్మాన్యూత భావం ఎక్కువగా పెరుగుతుంది. తల్లిదండ్రుల విరాకులు పిల్లలపై పెను ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలున్నాయి. ఒక కంట్రీ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసే ఆలోచనలో ఉంది. దాని ప్రకారం విడిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు తమ బిడ్డను పెంచడానికి కలిసి పనిచేయాలి అని. ఇలాంటివి చట్టాలు ఎంతున్నా గానీ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు ద మెంటల్ కండిషన్ ఆఫ్ ద చైల్డ్ అని మనము తెలుసుకోవాలి. ఆ ఎఫెక్ట్ ఏంటి, డివోర్స్ ఇంపాక్ట్ ఏంటి, డివోర్స్ ఎఫెక్ట్ ఏంటి పిల్లలపై అని మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారు దంపతులు. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడమే దానికి కారణమవుతుంది. ఇదొక్కటే కాకుండా పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో గొడవ జరిగినప్పుడు వారికి సర్ది చెప్పేందుకు ఇంట్లో పెద్దలు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం అన్ని మినీ కుటుంబాలే, మైక్రో కుటుంబాలు అయిపోతున్నాయి. ఇదే విడాకుల దాకా వెళ్లేందుకు ప్రధాన కారణంగా మారుతుందని పెద్దలు అంటున్నారు. పేరెంట్స్ విడాకులు పిల్లల్ని మానసికంగానే కాదు, శారీరకంగా వారి హెల్త్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి మీరు అలా సిటీ సివిల్ కోర్టో ఇంకా ఈ ఫ్యామిలీ కోర్ట్ దగ్గరికి వెళ్తే, ఆ కౌన్సిలింగ్ జరిగే దగ్గర కూర్చుంటే ఏమేమవుతుందని అందరికి ఇలా కనువిప్పు అవుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో మనము కార్డ్స్ పుచ్చుకుంటూ ఉన్నాం, పెళ్లి కార్డ్ అంటే ఇన్విటేషన్ తప్పకుండా రావాలని. ఇంకోవైపు చూస్తే డివోర్స్ రేటు క్రమంగా అసలు ఎట్లా అంటే చాలా పెరిగిపోతూ ఉంటుంది. వారిద్దరూ తమ తమ గౌరవాలకు అభిప్రాయాలకు విలువ ఇచ్చుకుంటే సరే కపుల్స్, తమ వల్ల ఈ భూమి మీదకి వచ్చిన పిల్లలకు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వకుండా విడాకులు తీసుకుంటున్నారు. ఏ బిడ్డైనా తల్లిదండ్రులు కలిసి తనను ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటాడు. కానీ తల్లిదండ్రి మధ్య ఎవరిని ఎంచుకోవాల్సిన ప్రశ్న ఆ పిల్లలకు వస్తే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఏమంటారు, ఎవరికి ఎలా చెప్పుకుంటారు, అంత తెలివి ఉంటుందా? కాబట్టి విడాకుల ప్రక్రియ, పర్యవసనాలు అనేవి పిల్లలను మానసికంగా చాలా దెబ్బతీస్తాయి. విడిపోయిన తల్లిదండ్రులను కలిగి ఉన్న పిల్లలు తల్లి లేదా తండ్రి ఒకరితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆ ఒక్కరు కూడా ఉద్యోగాల పేరుతో వీరికి దూరంగా ఉంటే అది ఇంకా కష్టంగా మారుతుంది. ఇది వారిలో అనుబంధాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని నిందించవచ్చు, వారిపై కోపాన్ని ప్రదర్శించవచ్చు. నిజానికి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉంటేనే పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదుగుతారు. కాబట్టి కేవలం మీ సుఖ సంతోషాల కోసం విడాకుల జోలికి వెళ్ళకండి.

మీ బిడ్డ కోసం ఆలోచించండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారంటే ఇంకా చాలా ముఖ్యం, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం దెబ్బతీసినట్టే అవుతుంది. అంతేకాకుండా విడాకులు దాకా ఎందుకండి, ఇంట్లో తరచుగా కొట్లాడుకునే కపుల్స్ ఎంతో మంది ఉన్నారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు, అసలు పై కప్పు లేసిపోతుందేమో, ఎవరేమనుకుంటారో అని అసలు ఇంత కూడా ఆలోచించకుండా చిన్నపిల్లల ముందే పెద్ద గొడవలు పడుతూ ఉంటారు పేరెంట్స్. ఇలాంటివి కూడా చాలా ప్రభావం చూపుతాయి పిల్లల పైన. అందుకే పిల్లలు ఒక వయసు వచ్చాక, యంగ్స్టర్స్ అయ్యాక, వాళ్లకు తరచుగా ఏంటంటే అబ్బా ఇంకా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని, ఈ మధ్య పేరెంట్స్, సమాజము, రిలేటివ్స్ వీళ్ళంతా పొడుస్తూ ఉంటారు, ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ మ్యారేజ్. ఫోర్స్ చేసి మ్యారేజ్ చేసినట్టయితే వాళ్ళ జీవితంతో పాటు ఇంకొకరి జీవితం, వాళ్ళ పార్ట్నర్ జీవితం, ఒకవేళ అనుకోకుండా పిల్లలు కలిగితే ఆ పిల్లల జీవితం, అందరి జీవితాలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెన్ అ పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, డోంట్ ఎన్కరేజ్ దట్ పర్సన్ టు గెట్ మ్యారీడ్. ఏంటంటే పెళ్లి కావాలి కదా, ఇది కావాలి కదా అని అందరూ అంటారు. అది కావాలి కదా అని వాళ్ళని తీసి తీసి మనము ఇంకో దాంట్లో పడేయలేము, ఒక డేంజరస్ జోన్లో వాళ్ళని పెట్టలేము. సో విత్ దిస్ వెరీ షాకింగ్ ఇన్ఫర్మేషన్, దిస్ మైట్ షాక్ యూ బట్ దిస్ ఇస్ ద ట్రూత్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యు ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lumhe.venela, that's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి మునుపెన్నడూ లేని విధంగా ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయని, రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లో అనుసంధానాన్ని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 6200 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం పథకం కింద నెలకు 10,000 రూపాయలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. పాస్పోర్టులు పోగొట్టుకుని హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఒక తెలుగు కుటుంబానికి తక్షణమే సహాయం అందించాలని రాష్ట్ర విద్యా మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు విజ్ఞప్తి చేశారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కావలిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఈరోజు ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులకు డిజిటల్ లైబ్రరీ ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినామీరంలో రైతు సమాచార కేంద్రం డిజిటల్ లైబ్రరీ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పోలీసు శాఖలో పలువురు అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. మొత్తం 12 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులకు, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాలకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం గత నెలలో ఏకంగా 1.26 కోట్ల రూపాయల శ్రీవారి లడ్డూలను విక్రయించి సరికొత్త రికార్డును నమోదు చేసింది. విశాఖపట్నం సముద్ర తీరం నుంచి వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల్లో 5 ఆచూకీని అధికారులు గుర్తించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఎల్లుండి 2 జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ జరగనుంది.

భారతి ఎఫ్ఎం 101.3. హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్బితో 5:04 దాటి 17 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైమ్ ఫర్ గీత్ గాతా చల్. బ్యూటిఫుల్ గా హిందీ సాంగ్స్ నేను మీకోసం ప్లే చేస్తాను. సో ఈనాటి సాయంత్రం చక్కటి పాటలు వింటూ ఆనందిస్తూ ఉండండి. అండ్ మీ అందరినీ పలకరించడానికి మరి ఫస్ట్ సాంగ్ ఏమొస్తుందో తెలుసా? సో లేట్ ఎందుకు, వింటూ ఆనందిస్తూ ఉండండి. గీత్ గాతా చల్ విత్ మీ జేఎస్వితో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

a beautiful song from the movie Dam Laga Ke Hai Sha. Vintu anandistunnaru Geet Gaata Chal only on Vivid Bharati FM. Me JSP to 5 gantala 27 nimshalu ayipindi mana Vivid Bharati Studios lo samayam. మరి ఈ టైంలో మీ అందరినీ పలకరించడానికి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. ఇప్పుడే కదా మంచి మెలోడియస్ మ్యాజిక్ విన్నాం, ఇప్పుడు పరమ్ సుందరి సాంగ్. సో ఫ్రమ్ ద మూవీ మిమి వింటూ ఆనందిస్తూ ఉండండి. గీత్ గాతా చల్

కళంక్ మూవీ నుంచి శ్రేయ ఘోషల్ పాడినటువంటి అద్భుతమైన పాట ఘర్ మోరే పరదేశ్యా వింటూ ఆనందిస్తున్నారు. గీత్ గాథా చల్ మీ జేఎస్వితో 5:43 దాటి 25 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం తాళ్ మూవీ నుంచి ఇష్క బినా క్యా జీనా యా

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. సహజవాయువు సరఫరాపై విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. పశ్చిమాసియా నుంచి హర్ముజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు రవాణా తిరిగి సాధారణ స్థితికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రముఖ ఉక్కు పరిశ్రమలు తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయని, పారిశ్రామిక వృద్ధితో పాటు పచ్చదనం పరిరక్షణకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈరోజు ఎన్నికల ఎన్యూమరేషన్ పత్రాలను సిబ్బందికి అందించారు. సర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో ఖచ్చితత్వం వస్తుందని, ప్రజలందరూ పూర్తి సహకారాన్ని అందివ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాష్ట ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కట్టుబడి ఉందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబానికి ఆర్థికంగా భారంగా మారుతుందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు 145 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,17 లక్షల రూపాయలు విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ మండలంలోని చక్కవాగు వద్ద 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత వైద్య పరిశోధనా రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఐఐటి బాంబే పరిశోధకులు ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్స్ హెల్త్ సహకారంతో దేశీయంగా ప్లాసెంటా ఆన్ చిప్ అనే పరికరాన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. గర్భధారణ సమయంలో తల్లికి గర్భస్థ శిశువుకు మధ్య వారధిగా పనిచేసే మానవమాయ పనితీరును ఇది ప్రయోగశాలలో అనుకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రేపు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబుతో సమావేశం కానున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకే అప్పగించాలన్న ప్రధాన డిమాండ్తో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం వంటి 30 డిమాండ్లతో ఆర్టీసీ ఉద్యోగుల సంఘం ప్రధానంగా చర్చించనుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది ప్రస్తుతానికి బాలాసోర్కు 40 కిలోమీటర్లు, చాందబలికు 50 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

సిటీ ఎఫ్ఎం 101.3. హలో, గుడ్ ఈవినింగ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్పితో. సండే సాయంకాలం అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి ఫీలింగ్ బాస్. ఎందుకో అలా అంటే, అఫ్ కోర్స్ చుట్టుపక్క కొంతమంది ఏమో రిలాక్సింగ్ మోడ్ ఆన్, ఇంకొంతమంది చక్కగా గల్లీ క్రికెట్తో మంచి ఆటలతో ఫుల్ బిజీగా ఉంటారు, ఇంకొంతమంది హ్యాపీగా షాపింగ్లో, ఇలా ఎవరి రిలాక్సింగ్ హ్యాపీనెస్ని వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఏది ఏవైనా బాస్, ఆదివారం సాయంత్రం ఇంటి పట్టునే ఉంటూ వేడి వేడి కాఫీ గాని ఛాయ్ గాని అలా తాగుతూ ఇటుపక్క ప్లేట్లో క్రంచీ చట్పటా కరకరల్ని ఆస్వాదిస్తూ ఇంత బ్యూటిఫుల్ ఫీలింగ్ని మరింత స్పెషల్గా మీ సంధ్యాకాలాన్ని మరింత జోష్ఫుల్గా కలర్ఫుల్గా మార్చడానికి మీ జేఎస్పి కూడా యాడ్ అయితే ఇంకెంత బాగుంటుంది, రైట్? మరి ఈ రోజైతే అద్భుతమైన విషయాలు కృష్ణా తీరంలో నేను మీకు అందిస్తాను. కానీ అంతకన్నా ముందు ఇంత అద్భుతమైనటువంటి మాట విన్నాక ఒక మంచి పాట కూడా వినేయాలి కదా. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు కృష్ణా తీరం ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ ఆర్జే జేఎస్పితో.

0: మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: కమ్ ప్రీమియం జ్యాదా బోనస్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం ఋతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 3వ రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా రైతులు, బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కుప్పం అధికారులతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని ప్రాంతాలు సమానంగా పురోగతి సాధించేలా కార్యాచరణ రూపొందించామని తెలియజేశారు. రాష్ట్రంలో క్వాంటమ్, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సౌర, పవన విద్యుత్తో పాటు అత్యాధునిక విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం సర్లో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ్లో పర్యటించిన రామ్మోహన్ నాయుడుకు ఎస్ఐఆర్ బిఎల్ఓ ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. ఓటర్ పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నెంబరు తదితర వివరాలను ఎన్యూమరేషన్ పత్రాల్లో పొందుపరిచి సంతకం చేసి తిరిగి బిఎల్ఓకి అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఓటర్ల సవరణ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేయించుకోవచ్చని తెలిపారు. నకిలీ ఓట్లను నివారించడానికి, డబుల్ ఓటింగ్ లేకుండా చేసేందుకు సర్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నది ఒడ్డున ఉన్న ఆలయాలకు 500 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా పెరుమోళ్లపాడులోని నాగలింగేశ్వర స్వామి ఆలయం, చేజర్లోని చెన్నకేశవ స్వామి ఆలయం, చిత్తలూరు గ్రామంలోని చెన్నకేశవ ఆలయాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నట్లు వెల్లడించారు. నెలకు 24 లక్షల మందికి దేవాలయాల్లో అన్నదానం చేయిస్తున్నామన్నారు. 6200 ఆలయాల్లో ధూప దీప నైవేద్యం కింద నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నామని

0: అని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన వారిలో 5 ఆచూకీని అధికారులు గుర్తించారు. గల్లంతైన మత్స్యకారుల్లో కారి చిన్నయ్యను సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక సిబ్బంది గుర్తించి కాపాడారు. మిగిలిన జాలర్ల కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడలి గ్రామంలో రేపు పర్యటించనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ఈరోజు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మునికోడలి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, మునికోడలి ఘాట్ను మోడల్ ఘాట్గా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు సమీక్షించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మునికోడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా, మొట్టమొదటి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీగా అభివృద్ధి పరుస్తున్నారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలనేదే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కావల్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఈరోజు ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతా సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. బాలికల భద్రత కోసం అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు మెరుగైన సౌకర్యాలతో కూడిన విద్యా వాతావరణంలో చదువుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పేదలు, గిరిజనులు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని మంత్రి సూచించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ నాగరాణి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగింపు, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల వివరాలను ఒకే చోటుకు పరిమితం చేయడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడానికి, ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించడం కోసం ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది బాలసోరుకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి ఋతుపవన ద్రోణి వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలులు ఈ రోజు మరియు రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం రుతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న

రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మన శంకర్ వరప్రసాద్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జయస్మితో. సో వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా తీరం. 6:24

దాటి 14 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. అండ్ ఎస్, కృష్ణా తీరం అనగానే మన కృష్ణ తీరంలో పుట్టి పెరిగి జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికైనటువంటి ఆయన రచనలు, ఆయన జీవితం నిజంగా సామాన్యమైనది కాదు. ఆయన చేసింది అక్షర యుద్ధం. మరి ఎవరాయినా? తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాగే ఎంతో భావుకత కలిగినటువంటి తెలుగు కవి. 37 కథా సంపుటులు, 17 నవలలు, 6 బాలల చిన్న నవలలు, బాలల కథలు, వ్యాసాలు, ఆత్మకథా సంపుటాలు, అలాగే 8 నాటికలు, ఇలా ఎన్నో ఎన్నో రేడియో కథానికలని ఆయన రచించారు. ముఖ్యంగా బాల సాహిత్యంలో కూడా ఎంతో విశేష కృషి చేశారన్నమాట. అంతేకాదు సినీ పరిశ్రమలో తెర వెనుక జీవితాన్ని కళ్లకి కట్టినట్టుగా చిత్రీకరించినటువంటి పాకుడు రాళ్ళు అనేటువంటి నవల రచించినటువంటి ఉత్కృష్ట రచయిత. మరి పాకుడు రాళ్ళు అనేటువంటి నవలని రచించిన వారు ఎవరు? ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి 8662488114 నెంబర్కి. పాకుడు రాళ్ళు అనేటువంటి నవలని రచించినటువంటి రచయిత ఎవరు? ఈరోజు ఆయన జయంతి. ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని, సాహిత్యంలో ఆయన చేసినటువంటి విశేష కృషిని, వీటిని గురించి పునస్మరించుకుందాం. అండ్ ఎస్, మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ పెద్ది మస్సా మస్సా మస్సా. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఏదైనా మనం బతికున్నంత వరకే బాస్. చరిత్ర సృష్టించాలన్నా, సృష్టించిన చరిత్రని తిరగరాయాలన్నా, ఏం చేయాలన్నా ఈ కట్టె బతికున్నంత వరకే. ఎస్, సాధించు, శోధించు, ఛేదించి, చేసి చూపించు అనేటువంటి వాటికి నిదర్శనంగా నిజంగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్, రైట్? మరి అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని పరిస్థితులకి ఆయన మనసు లొంగిపోకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి ఆ యొక్క మాటని ఆయన అక్షర యుద్ధం ద్వారా నిరూపించారు. ఇంతకీ నేను అడిగాను కదా, పాకుడు రాళ్ళు అనేటువంటి నవలని రచించినటువంటి రచయిత ఎవరు? మీకు గనక ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. ఎస్, 8662488114 అనే నెంబర్కి చాలా మంది ఆన్సర్స్ పెడుతూ ఉన్నారు. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మీ పేరు కూడా పంపించండి ప్లీజ్. అండ్ పాకుడు రాళ్ళు నవలని రచించినటువంటి వారు పద్మా భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా లక్ష్మీదేవిపల్లి ప్రశాంతినగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ. బొడ్డు ఓంకార్ గౌరీ రామ్నగర్ వేటపాలెం నుంచి సరైన సమాధానం అందించారు. హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సరైన సమాధానాన్ని అందిస్తూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. అండ్ వేదాంశ్ ఫ్రమ్ చెన్నై నుంచి, హాయ్ వేదాంశ్, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆన్సర్. గుంటూరు నుంచి లక్ష్మి గారు మనకు పంపించారు రైట్ ఆన్సర్. సో వెల్, ఇంకా మీరు కూడా గెస్ట్ చేయాలి అనుకుంటే గెస్ట్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఇప్పుడే రివీల్ చేయను, జస్ట్ ఇంకొక సాంగ్ తర్వాత రివీల్ చేస్తాను. ఇంతకీ అసలు ఈయన ఏం చేశారు, ఈయన యొక్క రచనా శైలి ఏంటి, తెలుగు రచనా ప్రపంచంలో వినూత్నమైనటువంటి సాహితీ ప్రక్రియకి శ్రీకారం చుట్టినటువంటి ఘనుడు, అలాగే ఎలాంటి ఆడంబరాలు లేనటువంటి సాధారణమైనటువంటి జీవితం అయింది. ఎలాంటి జీవితం అంటే మధ్యతరగతి కుటుంబంలో ఇంకా మన అనుకునేటువంటి వాళ్ళు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ప్రజల మధ్యలో జీవనాన్ని సాగించి భాషపై గట్టి పట్టుని సంపాదించారు. అదేంటి, ప్రజల మధ్యలో జీవనాన్ని సాగిస్తే భాషపై పట్టెలా వస్తుంది? దాని గురించి విశేష కృషి చెయ్యాలి కదా. ఆయన సామాన్యమైన కృషి చేయలేదు. చాలామంది కుటుంబాలలో నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులని ఆయన ఆకలింపు చేసుకున్నారు, అవగాహన చేసుకున్నారు, జీవితాన్నే జీవిత పాఠంగా ఆయన చదువుకున్నారు. ఆయన ఉన్నత పాఠశాల స్థాయి వరకే చదువుకున్నప్పటికీ ఆయన కాయకష్టం చేస్తూ ఆ జీవితం ఎలా ఉంటుంది, కాయకష్టం చేసేటువంటి ఆ యొక్క జీవితం ఏవి రుచి చూపించిందో ఆయన దాన్ని ఆయన స్ఫూర్తిగా మలుచుకున్నారు. చిన్నతనంలోనే ఆయన పొలాల మధ్య గడిపి వ్యవసాయ కూలీల మధ్య కఠినమైనటువంటి జీవన పరిస్థితులు వీటన్నింటినీ కూడా ఆయన గమనించారు. వాళ్ల యొక్క మనస్తత్వాన్ని, ప్రజల పల్లె భాషని, ఆ యాసని, వాళ్ల యొక్క ఆవేశాన్ని, ఆలోచనని, కోపాన్ని, తాపాన్ని వీటన్నింటినీ కూడా గమనించి ఆ అనుభవాలన్నింటినీ కూడా రంగరించి తరువాతి కాలంలో ఆయన రచనల్లో ప్రతి భావనని, ప్రతి సామాన్యుడి యొక్క భావనని ఆయన రచనల్లో ప్రతిబింబించాడు. అందుకనే ప్రతి ఒక్క రచన చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయింది. సో ఇంతకీ ఆ రచయిత ఎవరు? పాకుడు రాళ్ళు అనేటువంటి నవలని రచించినటువంటి ఆ రచయిత ఎవరు? మీకు గనక తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. అండ్ ఆయన ఎవరో కాదు, ఎక్కడి వారో కాదు, మనవారే. సో తెలుసుకుందాం ఆయన జీవిత విశేషాల గురించి. Until then, stay tuned to Krishna Dhiro.
1: Om Hare Hare Om Hare Hare Om Hare Hare Om.

శశిరేఖ పరిణయ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు కృష్ణా తీరం మీ జేఎస్మితో. 6:38 అయిపోయింది. సో వెల్, మరి నేనైతే ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చేసింది. పాకుడు రాళ్లు అనేటువంటి నవలని రచించిన వారు ఎవరు అన్నాను. సో హాయ్ అండి, త్రినాథ్ అలేఖ్య గంగవరపు సరోజదేవి ఫ్రమ్ బాలవంచ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆన్సర్ ఎక్కడా? సో వెల్, సౌజన్య గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్. ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే, రావూరి భరద్వాజ్ గారు. ఎస్, నేను ఇప్పటి వరకు మీతో పంచుకుంటున్నటువంటి ఆయన పేరు, ఆ రచయిత రావూరి భరద్వాజ్ గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి

మాట్లాడుకుందాం. ఇంతకీ ఈ రావూరి భరద్వాజ్ గారు ఎక్కడివారు? ఆయన ఎక్కడివారో కాదండి, మన కృష్ణా జిల్లాలోని నందిగామ తాలూకా కంచికచెర్ల సమీపంలో ఉన్నటువంటి మోగులూరు. అంటే అప్పట్లో 1927 నాటి హైదరాబాద్ సంస్థానంలోని గ్రామం అన్నమాట. సో అక్కడ రావూరి కోటయ్య మల్లికాంబ దంపతులకు జన్మించారు. ఆయన మన కృష్ణా జిల్లావారే. వీరి విద్యాభ్యాసం 8వ తరగతి వరకే సాగింది. తొలినాళ్లలో రావూరి భరద్వాజ్ గారిపైన ఎన్నో అద్భుతమైనటువంటి సాహిత్యాలు రచించి ఎంతో మంది సాహితీవేత్తల యొక్క ప్రభావం ఎక్కువ ఉండేది. ముఖ్యంగా ఎక్కువగా చలంగారి ప్రభావం ఉండేది. ఆయన యుక్త వయసులోనే తెనాలిలో చేరి ఒక ప్రముఖ ప్రెస్లో పనిచేయడం, ఆ తర్వాత 1946 నెల్లూరులో ఉన్నటువంటి ఒక పత్రిక సంస్థకి ఆయన సంపాదక వర్గంలో చేరడం, ఇలాగా 1948 ఆ సంవత్సరంలో ఎన్నో పత్రికలకి ఆయన సహాయార్థంగా పనిచేస్తూ ఉండేవారు. కొద్ది రోజులు ఇలా జీవనం సాగించగా చాలా కష్టతరమైనటువంటి జీవిత అనుభవాలని చవిచూసినటువంటి ఆయన మనసు చాలా గాయపడింది. ఎన్నో అవమానాల్ని తట్టుకుంది. వీటన్నింటినీ కూడా ఒక పక్కన పెట్టి హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో 1959 ప్రూఫ్ రీడింగ్ కళాకారుడిగా చేరి చివరికి 1987 ప్రసంగ కార్యక్రమాలకి ప్రయోక్తగా ఆయన పదవి విరమణ చేశారు. ఇలా ఆయన జీవిత ప్రస్థానంలో వివిధ సంవత్సరాల్లో వివిధ పనులు చేసుకుంటూ అంచెలంచెలుగా ఆయన ముందుకి సాగారు. మరి రచయితగా ఆయన యొక్క ప్రస్థానం ఎలా సాగింది? రచయితగా ఆయన చేసినటువంటి అద్భుతమైన రచనలేంటి? పాకుడురాళ్లకు సంబంధించినటువంటి విలువైన విశేషాలేంటి? తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్.

ఎంఎస్ ధోని మూవీ నుంచి లే పద పద. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, రైట్? సో వింటూ ఆనందిస్తూ ఉన్నారు కృష్ణా తీరం. 6:45:52 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనం మాట్లాడుకుంటున్నాము రావూరి భరద్వాజ్ గారి యొక్క జీవిత సాహితీ విశేషాల గురించి. రావూరి భరద్వాజ్ గారు చాలా కాలం పరిశోధనలు చేసి చాలా చాలా రచనల గురించి సమగ్రమైనటువంటి పరిశీలన చేసినటువంటి వ్యక్తి ఒకరున్నారు. అంటే ఆయన గురించి, రావూరి భరద్వాజ్ గారి యొక్క రచనల గురించి, అసలు ఆయన ఏం చేశారు, వేటి గురించి రాశారు, ఎన్ని రాశారు, ఎన్ని రకాల రచనల్ని ఆయన రాశారు అనేటువంటి మాట మీద సమగ్రమైన పరిశీలన చేసినటువంటి వారు శ్రీనివాస్ గారు, బొగ్గుల శ్రీనివాస్ గారు. ఆయన ప్రకారం, ఆయన రీసెర్చ్ ప్రకారం రావూరి భరద్వాజ్ గారు సుమారుగా 187 పైగా పుస్తకాలని వెలువరించారు. అందులో 500కి పైగా కథలని, 37 సంకలనాలుగా, 19 నవలలుగా, 10 నాటకాలుగా ఆయన విభజించారు. సో భరద్వాజ్ గారు తన తొలి కథ ఒకప్పుడు ఆయన యవ్వనంలో ఉన్నటువంటి ప్రాయంలో రాశారు. అండ్ ఇలా సాగుతున్న జీవితంలో జానపద శైలిలో ఆయన సాగేటువంటి కథలకి ఎక్కువ మక్కువ చూపేవారు. సో ఇలా సరళమైనటువంటి రీతిలో చెప్పాను కదా, ఒక సామాన్యుడి కష్టాన్ని ఆయన ఆకలింపు చేసుకుని ప్రతి సామాన్యుడి యొక్క బాధని, మనసులో ఉన్నటువంటి భావనని ఆయన రచనల్లో ప్రతిబింబించేవారన్నమాట. ఇలా సాగుతున్న తరుణంలో పాకుడు రాళ్లు అనేటువంటి నవల ఆయన రచించినటువంటి నవలలో ఎంతో ఉత్కృష్టమైనటువంటి రచనగా పరిగణించబడింది. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో తెరవెనక జీవితాన్ని కళ్లకి కట్టినట్టుగా చూపించినటువంటి రచనే పాకుడు రాళ్లు. దీనికి సంబంధించి తెలుగులో వెలువడినటువంటి మొట్టమొదటి నవల ఈ పాకుడు రాళ్లైతే, భరద్వాజ్ గారు దీనికి మాయాజలతారు అని ఫస్ట్ నామకరణం చేశారట. ఆ తర్వాత వీరరాజు గారు పాకుడు రాళ్లు అనేటువంటి పేరు పెట్టారు. సో ఇలాగా సోమశేఖర శర్మ గారు ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ్ గారు తాను అంతకు మునుపే రాసినటువంటి పాలపుంత అనేటువంటి ఒక పెద్ద కథని పాకుడు రాళ్లు అనేటువంటి నవలగా సంక్షిప్తం చేశారు. 3 సంవత్సరాల పాటు ఈ యొక్క పాకుడు రాళ్లు అనే నవల అద్భుతమైనటువంటి ధారావాహికగా వెల్లువడి దీనికి చాలా చాలా మంచి పేరు కూడా వచ్చింది. అంతేకాదు ఈ నవలపైన శ్రీకృష్ణదేవరాయ మరియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు కూడా జరగడం అనేది చాలా చాలా విశేషం, అలాగే గమనార్హం. ఇదే కాకుండా రావూరి భరద్వాజ్ గారు చాలా రచనలు రాశారు కదా, మరి అందులో ఉన్నటువంటి కథా సంకలనాలు, నవలలు, ఆ తర్వాత ఆయనకొచ్చిన పురస్కారాలేంటి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక మంచి పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

180 మూవీ అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు. కృష్ణ తీరం మీ జయస్వితో 6:52 అయిపోయింది. మన క్లాక్ లో టైం మరి రావూరి భరద్వాజ్ గారి యొక్క రచనల గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ఆయన ఎన్నో అద్భుతమైన రచనల్లో కొన్ని మచ్చుతునకల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మమకారం, మానవుడు దానవుడు, అలాగే మనోరమ, మూఢనిద్ర, నిన్న గురించిన నిజం, పద్మవ్యూహం, సౌందర్యానందం, శ్రీరస్తు, ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి కథలు, నవలల విషయానికొస్తే జలప్రళయం, పాకుడురాళ్లు, చంద్రముఖి, కాదంబరి, చిత్రగ్రహం అండ్ అలాగే ఒక రాత్రి ఒక పగలు, రాజపుత్ర రహస్యం, ఇలాంటి ఎన్నో అద్భుతమైన నవలలు రాశారు. పిల్లల కోసం ఉడత ఉపదేశం, కీలుగుర్రం, చిలుక తీర్పు, జాలిగుండ, తెలివైన దొంగ, ఇవన్నీ కూడా పిల్లల కథలు. అలాగే మణిమందిరం, మాయాలోకం, రత్నాల లోయ, వాణి, రాణి, ఇలాంటి పిల్లల కథలని రచించారు. అండ్ వీటితో పాటుగా సాహిత్య వ్యాసాల విషయానికొస్తే ఇనుప తెర వెనుక, కంచికి వెళ్లిన కథ, మహతి, శూన్యం నుండి సృష్టి అనేటువంటి సాహిత్య వ్యాసాలు, విజ్ఞాన సాహిత్యానికి సంబంధించి అద్దం కథ, అవని ఆకాశం, గడియారం, గ్రహాలు, చెత్త నుండి విత్తం, నీరు, బొగ్గు కథ, లోకాలు, ఇలాంటి ఎన్నో అద్భుతాలు రాశారు. ఇలా ఒకటా రెండా ప్రతి దాంట్లో కూడా మనిషి జీవితాన్ని, వారి యొక్క భావనల్ని ప్రతిబింబిస్తూ ఎన్నో కథలు.

ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. రావూరి భరద్వాజ్ గారికి 1980వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. అంతేకాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 1983లో, అండ్ వీటితో పాటుగా తెలుగు కళా సమితి కెవీరావు జ్యోతిరావు గారి యొక్క అవార్డ్స్, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో విశేష పురస్కారాన్ని, విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి కళారత్న పురస్కారం, 2012వ సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డ్. తెలుగు సాహిత్యానికి రావూరి భరద్వాజ్ గారు చేసినటువంటి బహుముఖమైనటువంటి కృషికి దక్కినటువంటి అరుదైన గౌరవం అన్నమాట. ఇలా ఎన్నో విశేష పురస్కారాలు ఆయన సాహిత్యాన్ని వరించాయి. నిజంగా అక్షరంతోనే ఆయన యొక్క జీవితాన్ని సాగించి, అక్షరాల అక్షర యుద్ధం చేసి ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి వారు మన కృష్ణా జిల్లా వారవటం, వారిని గురించి మనం తెలుసుకోవటం, సంగీతానికి సాహిత్యానికి అనేక కళలకి పెద్దపీఠ వేసినటువంటి ఈ కృష్ణా జిల్లా గురించి మరొక్కసారి ఆ యొక్క ఆణిముత్యాన్ని తెలుసుకోవడం చాలా స్ఫూర్తిదాయకం. అండ్ ఎల్, ఇది ఈనాటి మన కృష్ణా తీరం. ఇప్పుడైతే మీ అందరి కోసం మంచి సాంగ్ వస్తోంది ఫ్రమ్ ద మూవీ శ్యామ్ సింగ్ రాయ్. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఎల్లుండి ఇండోనేషియాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఇండోనేషియా భారత్ను కేవలం వ్యూహాత్మక భాగస్వామిగా మాత్రమే కాక సాంకేతికత, విధానపరమైన ఆలోచనలు, అభివృద్ది పరిష్కారాల కోసం నమ్మకమైన వనరుగా భావిస్తోంది. రాష్ట్రంలో అభివృద్దిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా అన్ని నియోజకవర్గాలకు విస్తరించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పం నియోజకవర్గానికి భారీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు తీసుకొస్తున్నామని, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి, రైతులకు పెట్టుబడి తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యవసాయాధికారి ఎంవి రామారావు పేర్కొన్నారు. అమలాపురం మండలం సవరపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తన శుద్ధి నుండి తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు ఆయన ప్రత్యక్షంగా వివరించి చూపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో P4 కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అయోధ్య రామాలయ విరాణాల చోరీపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు ఆలయ ప్రధాన అధికారులు, అర్చకులు సమావేశం కానున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దేశవ్యాప్తంగా భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి స్వచ్ఛమైన, తప్పులేని ఓటర్ల జాబితాను రూపొందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదల్వాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఆమె ఈరోజు ఆకస్మికంగా సందర్శించి బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న SIR ప్రక్రియను పరిశీలించారు. అవార్డు అడిగి తీసుకోవడం కన్నా వారు పిలిచి ఇస్తే గౌరవమని సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డును అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర గల వ్యక్తులు, పాత నేరస్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్వతీపురం మన్నెం జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలను రేపు స్వీకరించడం జరుగుతుందని, ఆన్లైన్ ద్వారా కూడా తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వక్ఫ్ బోర్డు ద్వారా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 75 అసూర్ఖానాలకు నిధులు విడుదలయ్యాయని పి గన్నవరం ఎమ్మెల్యే జి సత్యనారాయణ తెలిపారు. మామిడి కుదురు మండలం నగరంలో మొహరం సంతాప కార్యక్రమాలు అయిన తర్వాత అసూర్ఖానాల నిర్వహణకు ఒక్కొక్కదానికి 5,000 రూపాయల వంతున ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

ఏడు గంటల ఐదు నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి జాతీయ వార్తా ప్రసారం తెలుగులో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పరస్పర సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. భారత అవసరాలు ఇండోనేషియా ఆర్థిక విధానాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ భద్రతతో పాటు ఆర్థిక రంగంలోనూ సహకారాన్ని వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉందని, దానిని మరింత పెంచడంపై దృష్టి సారించినట్లు తెలియజేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలులోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 గ్రామ పంచాయతీల్లో 750,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి వారంలోనే అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టు ఆయన వెల్లడించారు.
1: మనరేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహ్లే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ 100 దిన్ నహీ అబ్ 125 దిన్ రోజగార్ 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే సమృద్ధ్ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ్ హో జాయేగా.
0: భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఐసీఎంఆర్ మైండ్స్ జాతీయ ఆరోగ్య పరిశోధనా ప్రాధాన్యత ప్రాజెక్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో స్వర్ణ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డును కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్

0: అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి దోహదపడుతుందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్, దాని అనుబంధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంస్థాగత చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగుల సంఘాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని, దీంతో జూలై 20 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన అన్నారు. సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు కూడా సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
1: సైక్లింగ్ హార్ట్ కో ఠీక్ రఖతా హై ఔర్ బాడీ కో భీ ఫిట్ రఖతా హై సోల్ కో భీ ఠీక్ రఖనే కా కామ్ కర్తా హై ఏక్ సైక్లింగ్ సే పొల్యూషన్ కా సొల్యూషన్ హోతా హై అప్నే స్వయం కో ఫిట్ రఖతీ హై సైక్లింగ్ హీ ట్రాఫిక్ కా భీ సమాధాన్ హై క్యో నా హమ్ సైక్లింగ్ కర్కే వికసిత్ భారత్ కే ప్రధాన మంత్రి జీ కే స్వప్న కే సాథ్ చలే యహీ ఆజ్ ఆప్ సబ్సే అపేక్షా హై.
0: ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మ్యాచ్ పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంటులో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పురుషుల సింగిల్స్ లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రష్యాకు చెందిన రోమన్ సఫీయుల్లీన్తో తలపడతారు. అలాగే టాప్ సీడ్ ఇటలీ ఆటగాడు జానిక్ సినర్ జపాన్కు చెందిన షింటారో మోచిజుకీతో పోటీ పడతారు. ఇతర మ్యాచ్లలో పోలాండ్కు చెందిన హోబర్ట్ హుర్కాచ్, జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్తో, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్, స్పెయిన్ ఆటగాడు డేవిడోవిచ్తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడతారు. మహిళల సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా బార్బోరా క్రెజికోవాతోను, టాప్ సీడ్ ఆర్యనా సబలెంక జపాన్కు చెందిన నవోమి ఒసాకాతో తలపడతారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 1:30 న్యూజెర్సీలో జరిగే మ్యాచ్లో బ్రెజిల్ నార్వేతో తలపడుతుంది. అలాగే మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో రేపు ఉదయం 5:30 మెక్సికోలో జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ మెక్సికోతో ఆడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. వీబీజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి

0: లండన్ లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేస్వితో. 7:16:16 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైం ఫర్ మనసున మనసై. ఈనాటి మనసున మనసేనో అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందులోనూ కాస్త ఆదివారం కాబట్టి కొంచెం ట్రిక్కీగా ఏదైనా ట్రై చేద్దామని ఆలోచించాను. చూద్దాం మరి నా ఆలోచనకి మీ యొక్క ఆనందం తోడైతే ఎంత బాగుంటుందో. సో నాతో పాటు ఆటాడడానికి మీరు కూడా సంసిద్ధంగా ఉన్నట్టున్నారు. ఇంకెందుకు ఆలస్యం? మెసేజ్ ఎలా చేయాలో తెలుసు కదా. 8662488114 అనే వాట్సాప్ నెంబర్ కి నేను అడిగిన ప్రశ్నకి మీరు ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ అంటిల్ దెన్ ఈనాటి నా తొలి ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. మనస్సుతో ఆన్సర్ ఇవ్వాలి బాస్, సామాన్యంగా కాదు, మనస్సుతో ఆలోచించండి. ఓకే, నా దగ్గరేమో కీస్ ఉంటాయి కానీ తాళాలు తీయలేను. స్పేస్ ఉంటుంది కానీ ఇల్లు కాదు. ఎంటర్ అవ్వచ్చు కానీ అస్సలు బయటపడలేను. నేను ఎవరు? అబ్బో, ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది. విచిత్రమేం లేదు, ఈజీగా డీకోడ్ చేయండి. నా దగ్గర కీస్ ఉంటాయి కానీ తాళాలు తీయలేను. స్పేస్ ఉంటుంది కానీ ఇల్లు కాదు. ఎంటర్ అవ్వచ్చు కానీ బయటపడలేరు. మరి నేను ఎవరు? ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేయనా? నా దగ్గర కీస్ ఉంటాయి కానీ తాళాలు తీయలేను, స్పేస్ ఉంటుంది కానీ ఇల్లు కాదు, ఎంటర్ అవ్వచ్చు కానీ బయటపడలేరు. సో ఆన్సర్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేసేయండి. అండ్ చాలా మంది నాకు స్పెషల్ గా మెసేజెస్ పెడుతున్నందుకు వెరీ వెరీ వెరీ స్వీట్ గుడ్ ఈవినింగ్ అండి. సండే స్పెషల్ కదా, అందులోనూ జయస్వీతో అంటే ఇంకా స్పెషల్. అందుకని ఒక మంచి సాంగ్ మీకోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మారీ 2.

మూవీ టు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ రౌడీ బేబీ వింటూ ఆనందిస్తూ ఉన్నారు కదా. చాలా రోజులైంది కదా, ఈ మాత్రం మాస్ ఉండాలి బాస్. ఎందుకంటే సండే ఈవినింగ్ అంటే మామూలుగా ఉంటుంది ఆ సెలబ్రేషన్ కా బాప్, రైట్? సో నేను అడిగిన క్వశ్చన్ సంగతి ఏమి చేశారు? అఫ్ కోర్స్ చాలా మంది ఆన్సర్స్ కనిపెట్టేశారు. నా దగ్గర కీస్ ఉంటాయి కానీ తాళాలు తీయలేను, స్పేస్ ఉంటుంది కానీ ఇల్లు కాదు, ఎంటర్ అవ్వచ్చు కానీ బయటపడలేరు. సో నేనెవరు? ఆన్సర్స్ చూద్దాం ఎంతమంది పంపించారు. హాయ్ జయస్వి, అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యయ్యో, అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోలేదండి. నీలి నీలి ఆకాశాన్ని పలకరించి బోలెడన్ని అందమైన కబుర్లతో సరదా సరదా ప్రశ్నలతో మీ ముందు ఇదిగో ఇవాళ సాయంకాలం ప్రత్యక్షమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంఎస్ దుర్గారావు గారు, మంచి మెసేజ్ పంపినందుకు హాయ్, వెరీ బిగ్ హాయ్. సో ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేషన్ శ్యామల గారు, కనకారావు గారు పెడని నుంచి రైట్ ఆన్సర్, పెడని చౌకానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, హాయ్ జయస్వి ఎలా ఉన్నారు? ఈ చల్లని సాయంత్రం మా జయస్వి గారి మాటల తోడు అయ్యేసరికి వాతావరణం అంతా ఇంకా కూల్ కూల్ గా మారిపోయింది. వెరీ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ ఆన్సర్ పంపించారు సిఆర్ నగర్ రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ వీరందరూ కలిపి సరైన సమాధానం. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి అండ్ మోనికా ఫ్రమ్ చెన్నై, వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ మనకి మెసేజ్ చేశారు పెద్ద గౌదపాలెం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకీ మీ పేరేంటి? మీ పేరు కూడా పంపించండి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ పని సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి నుంచి. అలాగే హాయ్ జయస్వి గారు అంటూ సరైన సమాధానాన్ని పంపించారు. థ్యాంక్ యూ. ఈసారి మీ పేరు కూడా పెట్టండి. కానో నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ జయస్వి, మీ ప్రోగ్రామ్ చాలా రోజుల తర్వాత వింటున్నాము, చాలా సంతోషంగా ఉంది అందున ఈ రోజు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ తాతారావు గారు, మీరెలా ఉన్నారు? అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నందిగామ నుంచి మనకి పి జానకీరామ్ అండ్ ఉమా గారు పంపించారు రైట్ ఆన్సర్. నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం, వెల్కమ్ వెల్కమ్ టు మనసున మనసై. సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి.

0: మనం నెల్లూరు జిల్లా నుంచి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే, ఆన్సర్ ఎక్కడండో? చాలా టఫ్ క్వశ్చన్ అండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటూ నూతి సత్యానంద్ గారు హయాత్ నగర్ నుంచి పంపించారు. ఇది టఫ్ క్వశ్చనా? మీ చేతుల్లోనే ఉందండి సమాధానం. ఇదే పెద్ద క్లూ. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్. మ్యామ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ సర్ప్రైజ్. ఎస్, అప్పుడప్పుడు అలా పలకరించడానికి మీ అందరి కోసం వస్తా. అండ్ యునో, మంచి వాన పడినప్పుడు స్వాతి ముత్యం ఆ యొక్క జల్లు కోసం ఎలా ఎదురు చూస్తుందో అప్పుడప్పుడు నేను కూడా ఇలా పలకరిస్తూ ఉంటాను. బ్యాక్గ్రౌండ్ ఎక్కువైంది కదా, అర్థమైంది అర్థమైంది. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆన్సర్ అండ్ గుడ్ ఈవినింగ్ జయస్వి గారు. ఎలా ఉన్నారు? రైట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. నమస్కారం అండి, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ గారు సరైన సమాధానం అందించారు. అండ్ బొడ్డు ఓంకార్ గౌరీ రామానగర్ వేటపాలెం నుంచి, మనస్సు హృదయం ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది మీరు చాలా మనసుతో ఆలోచించి పంపించారు, కానీ ఇది కాదు ఆన్సర్. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించండి. అండ్ దామర్ల చిన్నమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు, నమస్తే అండి. జయస్వి గారు మీకు కూడా నమస్కారం మంగళగిరి నుంచి. ఆన్సర్ కూడా పంపించండి. ఓకే, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్కా, హనీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హెలో హెలో. జయస్వి ప్రేసకి బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా రోజులైనట్టుంది మిత్రమా, మీకోసమే సాయంకాలం ఎంత హ్యాపీగా ఉంది. సో భరద్వాజ్ గారి యొక్క రచనల గురించి చక్కగా వివరించారు. మీరు వస్తేనే మాకు మనసంతా పాజిటివ్ వైబ్స్ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ మీ గడ నుంచి జాలువారే ప్రతి మాట, పాట, పదం అన్ని వింటడం మాకు చాలా ఆనందం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా సాయంకాలాల పూట మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క మాటల్ని ఇలా పంచుకుంటూ. వెల్, హాయ్, నా పేరు డి సూరిబాబు గారు. అండ్ కళ్యాణి గారు కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం నుంచి పంపించారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా ఫర్ ద రైట్ ఆన్సర్. హయత్ నగర్ నుంచి చాలా దగ్గరకు వచ్చేసారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సత్యానంద్ గారు, ఆన్సర్ చాలా దగ్గరగా కనిపెట్టినందుకు. నెక్స్ట్, హాయ్, నమస్తే, వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మనసును మనసే అంటూ రైట్ ఆన్సర్ పంపించారు సోమనాథం జనార్దన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మంగళగిరి నుంచి సాంబశివరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? కీబోర్డ్ అండి. ఎస్, కీబోర్డ్ అనమాట. సెల్ ఫోన్ లో మనకి ఉంటుందిగా క్వార్టీ కీ, అలాగే కంప్యూటర్ ముందు ఉంటుంది కీ. కీస్ ఉంటాయి కానీ తాళాలు తీయలేము, స్పేస్ ఉంటుంది. సో స్పేస్ బటన్ ఉంటుంది కానీ అది ఇల్లు కాదు, ఎంటర్ అవ్వచ్చు కానీ బయటపడలేము. సో కీబోర్డ్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ మనసున్న మనసైలో నెక్స్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం ఒక చిన్న బ్రేక్ తర్వాత.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: నిజమేనండి, మనసున మనసై మనసుతో మాట్లాడితే ఎవరికన్నా చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా. ఒక్కోసారి మన మూడ్ బాగాలేనప్పుడు, మన మనసు బాగాలేనప్పుడు మనం చాలా డల్ గా ఉంటాం. అలాంటి సందర్భాలలో ఒకరి పేరు వినగానే మొహం పెట్రోమాక్స్ బల్బు లాగా 1000 వాట్స్ క్యాండిల్లా వెలిగిపోతుంది. మరి అలాంటి వారు మీ జీవితంలో ఉన్నారా? ఉంటే వారి పేరేంటి? ఇదే నా రెండో ప్రశ్న. ఏదైనా మనం మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో కాస్త బాధలో ఉన్నా, కొంచెం మూడ్ అప్సెట్ అయినా మనం ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడం, కానీ ఒకరి పేరు వినగానే మన మొహం పెట్రోమాక్స్ బల్బులాగా అంత వెలిగిపోతుంది హ్యాపీనెస్తో. ఎంత బాధలో ఉన్నా వాళ్లతో మాత్రం మాట్లాడడం మానేయం. సో అలాంటి వారు మీ జీవితాలలో ఉంటారు, ఉండే ఉంటారు, రైట్? సో వాళ్ళెవరు, వాళ్ల పేరేంటి? సో నాతో షేర్ చేసుకోండి వాళ్ళ పేరేంటో, వాళ్ళు ఎక్కడుంటారు. ఓకే, ఇదే నా రెండో ప్రశ్న. సో మీ మనసుకి ఎప్పుడైనా బాధగా అనిపించినప్పుడు ఒకళ్ళ పేరు మాత్రం అది వింటే ఎంతో సంతోషాన్ని మీకు అందిస్తుంది. సో హూ ఈస్ దట్ స్పెషల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? ఆ స్పెషల్ పర్సన్ పేరు గనక మీకు తెలిస్తే నాకు, మీ ఫ్రెండ్ అయినా, రిలేటివ్ అయినా, లేకపోతే ఇంకెవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ అయినా, సో నాకు పంపిస్తూ ఉండండి 8662488144 నెంబర్కి.

0: నారీ నారీ నడుమమురారి శర్వానద్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు మనసున మనసాయి. మీ జయస్వీటు, నేనైతే రెండో ప్రశ్న అడిగేశాను కదా, ఏదైనా కొన్ని కొన్ని సందర్భాల్లో మన మనసు దిగులుగా ఉన్నప్పుడు లేదా కొంచెం మూడ్ ఆఫ్ అయినప్పుడు ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్కళ్లతో మాత్రం మనం మాట్లాడడానికి చాలా ఇష్టపడతాం. వాళ్ళ మాట వినడానికో లేకపోతే మాట్లాడడానికో వాళ్ళని చూడటానికో కలవటానికో. సో అలాంటి స్పెషల్ పర్సన్ ఎవరు? అందరి జీవితాల్లో ఉంటారు కదా బాస్. సో మీకు అలా ఎవరన్నా ఉంటే వాళ్ల పేరు నాకు తెలియజేయండి. అండ్ చాలా మంది బ్యూటిఫుల్ గా మెసేజెస్ పెట్టారు. మా కాలేజ్ మేడం మెహక్ అండ్ మై అమ్మ శ్రీదేవి గారు, కడప నుంచి వినయ్, హౌ స్వీట్. నిజంగా గురువు కూడా దైవంతో సమానం. అండ్ దాంతోపాటు ఏ టీచర్ ఈజ్ ఆల్వేస్ సెకండ్ మదర్ అంటారు కదా, సో స్వీట్ అండి. వినయ్ గారు మంచిగా మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాజు గణేష్ కొనపూర్ నుంచి మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ కనకారావు గారు, హాయ్ అండి. కనకారావు గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు. నాకైతే నాతో నేనే మాట్లాడుకుంటానండి, హౌ స్వీట్. నిజంగా మనతో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చాలా విషయాలు సాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఆవేశంలో ఉన్నప్పుడు మాట ఒకలాగా ఉంటుంది, ఆలోచనతో మనతో మనం ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే ఐ థింక్ యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అండ్ యూ రియలీ డోంట్ మిస్ యువర్ సెల్ఫ్, రైట్? చాలా మంచి ఆన్సర్ పంపించారు కనకారావు గారు మంగళగిరి నుంచి. కానూరు నుంచి తాతారావు గారు, నా శ్రీమతి పద్మ గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. సో పద్మ గారితో మాట్లాడితే అంత కూల్ అయిపోతుంది అనమాట, సో స్వీట్. అండ్ మా ఫ్రెండ్ ఉన్నారండి, నేను ఖాదర్ బాషా ఫ్రమ్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. సో నైస్ అండి, చక్కగా ఫ్రెండ్తో. నిజంగానే మన బెస్ట్ ఫ్రెండ్స్ తో మాట్లాడితే 5 నిమిషాల మాట కాస్త 40 నిమిషాల లాంగ్ కాల్ అయిపోతుంది. అంత టైం అయిందని కూడా మనం గ్రహించాం, రైట్? ఐ ఫీల్ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లిసనింగ్ టు మై వైఫ్స్ వాయిస్ అండ్ వాచింగ్ మై సన్ స్మైల్, హౌ స్వీట్. వెంకట సాయి తేజ చెన్నై నుంచి మనకు పంపించారు. కాసల నాటి వెంకట సాయి తేజ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్. అండ్ హాయ్ జయస్వి గారు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు సరైన జవాబు చెప్పే ధైర్యం నింపి ఒకే ఒక మాట పంపిస్తున్నాను నా బెస్ట్ ఫ్రెండ్ గజ్వేల్ నుంచి, సేర్ల వెంకటేష్ గారు, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. సో మీ ఫ్రెండ్ తో మీరు షేర్ చేసుకుంటారు, సో స్వీట్ అండి. అలాగే కే గోపినాథ్, కే మంజుల, కే నేతాజీ ఫ్రమ్ సత్యవేడు తిరుపతి నుంచి, ఐ ఓన్లీ లవ్ మై మమ్మీ. సో మా అమ్మ మంజులతో మాట్లాడతాను, మంచి పేరు. సో మంజుల గారితో మాట్లాడితే చాలా విషయాలు నీకు హ్యాపీగా అనిపిస్తుంది. కనీసం చూసి నా అమ్మ మాట విన్నా బాగుంటుంది కదా. బాధలోనైనా సంతోషంలోనైనా రేడియో వింటుంటేనే నాకు సంతృప్తిగా అనిపిస్తుంది. నిజామాబాద్ ఉమ్మడినండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు, సో స్వీట్. నిజంగానే పెడన జోగానంద్రో కాలనీ నుంచి అప్పలరాజు గారు, నా ప్రియమిత్రుడు శ్రీనివాసరావు గారు ఉన్నారు, హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంటారు. సో ఆయనతో నేను షేర్ చేసుకుంటాను. అమ్మమ్మ తాతయ్యతో మాట్లాడతాను. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి, అమ్మమ్మ తాతయ్యలతో షేర్ చేసుకున్నాను. నీ విషయాలు మనం ఎవరితోనూ షేర్ చేసుకోవేమో, రైట్? ఎందుకంటే తాతయ్య తిడతాడేమో అన్న చిన్న భయం ఉంటుంది, కానీ బోల్డ్ విషయాలు చెప్తాడు. అమ్మమ్మ కొంగుచాటున దాగి ఉంది, ఎన్ని తప్పులు చేసినా మా మనవడే, మా బుజ్జే, మా బావే అని అలా లాలించే అమ్మమ్మ ఉండటం కూడా ఒక అదృష్టం. చాలా మంచి విషయాలు చెప్పారండి, థ్యాంక్ యూ. అండ్ నా సిస్టర్ అండ్ తమ్ముడు ఉన్నారండి అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆహా ఇద్దరున్నారుగా, ఇంకేం కావాలి. హ్యాపీగా షేర్ చేసుకుని కలిసిమెలిసి ఒక ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఆ బాండింగ్ ని మరింత స్పెషల్ గా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ నమస్తే జయస్వి గారు, మనకి బాధ వచ్చినప్పుడు నేనైతే దేవుణ్ణి తలుచుకుంటాను. మంగళగిరి నుంచి దామర్ల పెద్ద మస్తానరావు గారు, దామర్ల చిన్న మస్తానరావు గారు, సో స్వీట్ అండి. మంచి మాట పంచుకున్నారు. అండ్ ఈ రోజు మా కోసం ఇంకా మంచి సాంగ్స్ వేస్తారా? ఉన్న పాటల్లో అన్ని మంచి పాటలే, ఇది మంచి పాట అది మంచి పాట కాదు అని ఏదీ ఉండదు. సో మనసుకి నచ్చిన పాట ఖచ్చితంగా ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తాను, ఆనందిస్తారని ఆశిస్తున్నాను. అండ్ హాయ్ జయస్వి, వెరీ గుడ్ ఈవినింగ్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీ వాయిస్ వింటున్నాను. అండ్ నా లైఫ్ లో నా నియర్ అండ్ డియర్ ఫ్రెండ్ గుణశేఖర్, నేను ఎప్పటికీ ఏ కష్టమైనా సంతోషమైనా ఐ విల్ ఆల్వేస్ షేర్ విత్ హిమ్. సో హీస్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. సో గుణశేఖర్ గారికి గురుశేఖర్ గారికి మీరు చెప్పుకుంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్, మీ డియరెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు ఇలానే మీ ఫ్రెండ్షిప్ కొనసాగాలని, ఎంతో మందికి ఒక మంచి ఇన్స్పిరేషన్ గా నిలవాలని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ మ్యామ్, నిజం చెప్తున్నాను మాకు మాత్రం మీరే. ఓ మై గాడ్, మాకు మాత్రం మీరే అంటే ఏంటండి విషయాలు? అంటే నాతో షేర్ చేసుకుంటారా, రేడియోతో షేర్ చేసుకుంటారా? ఎందుకంటే ఏదో ఒక బాధలో ఉన్నప్పుడు మాకు ఇష్టమైన ఆర్జేస్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో స్వీట్. ఇదిదా అసలైన పాయింట్. అదే ఇంట్లో అయితే మా నిష్కాతో మాట్లాడేసి హ్యాపీగా సర్వస్వం మర్చిపోతాం మేడం. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి, నిష్కా అండ్ హనీ. సో స్వీట్. సో ఇందాక ఒక ఆవిడైతే రేడియో వింటూ ఆనందంగా ఉంటాము అని చెప్పారు ఉమ్మడినెడ్డి జయనుద్దీన్ గారు. అలాగే మీరు కూడా మీ అభిమాన ఆర్జే మాటలు వింటూ మైమర్చిపోతారు, అంతేనా? చాలా మంచి విషయం పంచుకున్నారు. అనంతపురం నుంచి అనురాధ గారు, నా ఫ్రెండ్ లక్ష్మి హైదరాబాద్ లో ఉంటుంది అండ్ 2 మంత్స్ నుంచి అమెరికాలో ఉంది, ఎప్పుడు వస్తుందా అని నేను వెయిటింగ్, ఎప్పుడెప్పుడు కలుసుకుంటామా, తనకే కష్టం వచ్చినా ఈవెన్ పర్సనల్ అయినా సరే నాతో షేర్ చేసుకుంటారు. సో అ ఫ్రెండ్ ఇన్ మీ, ఇట్ ఈస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్. సచ్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ థింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ లక్ష్మి గారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, మీ ఫ్రెండ్ కూడా హాయ్ చెప్పానని చెప్పండి. మా మిత్రుడు శ్రీనివాసులు గారు నా దగ్గరే ఉంటే బాధలన్నీ మర్చిపోతాను అంటూ సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి పంచుకున్నారు. ఎంఎస్ దుర్గారావు గారు, నాకు అలా ఎవరూ లేరు కానీ నాకు మూడు కొంచెం బాగలేకపోతే చిరంజీవి గారివి రాధా పాటలు వింటాను బాస్, అంతే, సూపర్ అసలు. అంతకంటే ఏం కావాలి, మెగాస్టార్ చిరంజీవి గారి పాటలు వింటూ ఒక మంచి కొత్త ఎనర్జీని మీరు గెయిన్ చేస్తారనమాట. హాయ్ జయస్వి మ్యామ్, వెరీ గుడ్ ఈవినింగ్. వివిధ భారతి కడప వినయ్ పంపించారు, మేడం వివిధ భారతి విజయవాడలో ఎలా అయిపోవాలి నేను కూడా ఆర్జీ. సో మీరు కూడా ఆర్జీ అయిపోతారా? సో స్వీట్, సో స్వీట్, వెల్కమ్ టు ది ఫ్యామిలీ. సో దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలా నోటిఫికేషన్స్ పడినప్పుడు మీకు అనౌన్స్మెంట్ వస్తుంది, ఇలానే రేడియో వింటూ ఉండండి, అస్సలు మర్చిపోదు. ఓకే. అండ్ శుభ సాయంత్రం డియర్ జేఎస్వి అంటూ మనకి మెసేజ్ పంపించారు శ్రావణి గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి. సో వెల్, చాలా మెసేజెస్ వచ్చాయి, చదువుతాను, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
0: సో మనసున మనసులో మీ మనసులోని మాట నాతో కూడా షేర్ చేసుకున్నారు కదా. సో క్వశ్చన్, ఎప్పుడైనా మీరు కొంచెం డల్ గా ఉన్నప్పుడు మీ మనసుకి నచ్చినటువంటి వ్యక్తి, ఏదైనా చెప్పుకునేటువంటి వ్యక్తి ఎవరు? సో అలాంటి వారు ఎవరు అంటే చాలా మంది పంపించారు. శుభ సాయంత్రం, మీ వాయిస్ చాలా మధురంగా ఉంటుంది అండ్ దాంతోపాటుగా నాకు ఆర్జే శృతి ప్రసన్న వాయిస్ కూడా చాలా ఇష్టం, మీరు పాడితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్, టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ వాయిస్. ఇళయరాజు గారి మ్యూజిక్ వింటూ ఉంటాను. ఓకే, ఎంఎంఎస్ నివాస్ గారు, నేను అడిగిన ప్రశ్నకి మీకు సమాధానం, ఇళయరాజా గారి మ్యూజిక్ ఇస్ ఐ జ్ఞాని. సో స్వీట్ అండి. నా మనసు బాలేనప్పుడు మా అమ్మ లక్ష్మి గారితో, మా పెద్దక్క భువనేశ్వర్ గారితో మాట్లాడితే మనసు తేలిక పడుతుంది. సో స్వీట్. సూరిబాబు గారు అండ్ అలాగే కళ్యాణి గారు కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి. అండ్ హాయ్ జయస్వి గారు అంటూ గణేష్ కోనాపూర్ నుంచి పంపించారు, మీరు కూడా చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను, కానీ మీరు చెప్పలేదే, మీరు చెప్తే నేను చెప్తా. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, రేడియో వింటుంటే చాలా సంతోషంగా ఉంటుందండి. సో స్వీట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా. ఓకే, నేను ఏం చేస్తాను నా మనసు బాలేనప్పుడా? ఆబ్వియస్లీ ఓ మంచి పాట పాడేసుకుంటారండి, అంతకంటే ఏం కావాలి. మన

ఏదైనా ఒక్క విషయం మాత్రం నిజం బాస్, తుళ్ళిపడే మనసుకి తొందర ఎక్కువ, తపించే మనసుకి మనకిష్టమైన వాళ్ళ రూపం అంటే చాలా మక్కువ. అందుకనే మనసుతో ఎన్ని పాటలు రాసినా, ఎంత మాయ చేసినా అది మనసు బాస్. మన గుప్పెట్లో ఉండాలని ఎప్పుడు మనం ప్రయత్నించకూడదు. కానీ దాన్ని కాస్త మనం అదుపు చేసుకుంటే మనం కూడా చాలా సంతోషంగా ఉంటాం, రైట్? మనసుకి మోటివేషన్ ఏంటో తెలుసా? మనం ఎదుర్కొన్నటువంటి సవాళ్లే, మన పరిస్థితులే. అందుకే అందరూ కూడా ఈ యొక్క స్టేజ్ దాటి వచ్చినటువంటి అమ్మతోనూ, అక్కతోనూ, గురువుతోనూ, లేకపోతే ఫ్రెండ్తోనూ షేర్ చేసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ట్రూ ఫీలింగ్స్. అండ్ ఇంకొక క్వశ్చన్ అడగబోయే ముందు ఒక మంచి పాట కూడా వినిస్తే బాగుంటుంది కదా. క్వశ్చన్ అడిగిన మరి ఈలోపు ఆన్సర్స్ రెడీ చేసుకోండి. సో నా మూడవ ప్రశ్న, మీరు రోజు వాడే వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కుర్చీకో మొబైల్ ఫోన్కో గనక మాట వస్తే అది మీతో మొట్టమొదట మాట్లాడేటువంటి మాట ఏంటి? సరదాగా గెస్ చేయండి, ఓకేనా? మీరు రోజు వాడేటువంటి ఏదైనా వస్తువుకి గనక మాట వస్తే, నేను ఉదాహరణకి మొబైల్ ఫోన్ తీసుకున్నాను, దానికే గనక మాట వస్తే అది మీతో మాట్లాడే ఫస్ట్ డైలాగ్ ఏంటి బాస్? అది ఎలాంటి పంచ్ డైలాగ్ వేస్తుంది, లేదా ఏ హీరో పంచ్ డైలాగ్ మీకు యూజ్ చేస్తుంది? ఆలోచించండి. మీరు సరదాగా రోజు వాడేటువంటి వస్తువుకి గనక మాట వస్తే, ఉదాహరణ నేను మొబైల్ ఫోన్ తీసుకున్నాను, ఆ మొబైల్ ఫోనే గనక పంచ్ డైలాగ్ చెప్తే ఏ హీరో పంచ్ డైలాగ్ చెప్తుంది? ఇది నా ప్రశ్న. ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114కి ఫన్నీగా పంపించండి. పంచ్ మిస్ అవ్వకూడదు బాస్.

0: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్పీతో. వెల్, మనం రోజు వాడేటువంటి వస్తువుల్లో వేటికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ ఫోన్ తీసుకున్నాను, దానికే గనక మాట వస్తే ఏ పంచ్ డైలాగ్ మనకి అది వేస్తుంది అని చెప్పాను. సో ఏ పంచ్ డైలాగ్ మనల్ని మాట్లాడుతుంది, ఆ మాట ఏంటి? సో చాలా మంది నాకు క్రేజీగా పంపించారు, చూద్దాం ఇంకా ఎంతమంది పంపిస్తారో ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత.
1: చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట.

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెత్తుకుని చూస్తారు ఊరు. న్యాయం వెనకే

అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో పేట మూవీ నుంచి బ్యూటిఫుల్ మాస్ మరణం సాంగ్ వింటున్నారు. మనసున మనసై మీ జయస్వితో 7:52 అయిపోయింది. సో నేను అడిగాను, మీరు రోజు వాడే వస్తువుల్లో ఉదాహరణకి సెల్ ఫోన్ కి గనక మాటలు వస్తే అది ఏ పంచ్ డైలాగ్ ఫస్ట్ మనతో మాట్లాడుతుంది అని చెప్పి. సో నెక్స్ట్ మనకి మెసేజ్ పంపించారు కే గోపీనాథ్, కే మంజుల అండ్ కే నేతాజీ ఫ్రమ్ సత్యవీడు తిరుపతి నుంచి పెన్ అంటూ పంపించారు. సో పెన్ ఓకే, కానీ పెన్ ఏం చెప్తుంది అది మాత్రం నాకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? సో ఆన్సర్ పంపించగలిగితే మళ్ళీ పంపించండి. నూతి సత్యానంద్ గారు హయాత్ నగర్ నుంచి నన్ను వదిలే బాబోయ్ అంటుందంట, సెల్ ఫోనే కదా. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, ఎప్పుడు నన్ను వాడ్డవేనా, నీ మైండ్ కూడా వాడు, అప్పుడప్పుడు వాడు బాస్ అని అంటుంది. అర్థమైంది, అర్థమైంది. సో కాను నుంచి తాతారావు గారు, నేను రోజు సైకిల్ వాడతానండి, సైకిల్ అనే డైలాగ్ ఏంటో తెలుసా బాసు, నన్ను రోజు వాడుతున్నారు, నన్ను కొంచెం జాగ్రత్తగా తొక్కండియ్యా, చూసి చూసుకోండి అయ్యా, కాపాడుకోండి అయ్యా. నిజంగానే సైకిల్ వాడడం వల్ల మన హార్ట్ హెల్త్ కి అలాగే మన బాడీ హెల్త్ కూడా చాలా మంచిది. తాతారావు గారు సూపర్ అండి. అండ్ హాయ్ జయస్వి గారు, మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం, ఈ రోజుల్లో అన్నిటికన్నా ముందంజలో ఉన్నది మొబైల్ ఫోనే కాబట్టి దానికే మాటలు వస్తే ఏమంటుందో మరి. అదే కదండి నేను నిన్న అడిగాను, మీరు నన్నే అడిగారా? అయ్యో అర్థమైంది, అంటే జెమినైలు, చాట్ జీపీటీలు ఈ వరుసలో దూసుకెళ్తూ అది ఏమన్నా చెప్పచ్చు అనేదా మీ భావన? ఓకే, నిజామాబాద్ ఉమ్మడి నుండి స్నేహభాను జైనుద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మొబైల్ని ఛార్జింగ్ పెట్టి కూడా వాడుతూ ఉంటే అప్పుడు మొబైల్ మనసులో ఏమనుకుంటుందో తెలుసా అండి? వదలవా, వదలవా నువ్వు అసలు, ఛార్జింగ్ అయ్యేదాకా కూడా వదలవా అని చాలా కోపంగా అంటుందంట. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ గారు, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. నైస్. కంప్యూటర్ నేనైతే ఎంచుకున్న ఆన్సర్. ఎప్పుడు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి పాలంపోలే ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి ఏవండో ఇప్పుడు పంపించారా, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి గుర్తు పెట్టుకుని మెసేజ్ చేసినందుకు. సో మీరు అడిగిన వస్తువుల్లో మా ఇంట్లో టీవీ రిమోట్ అండి. అమ్మో ఇది చాలా కాంప్లికేటెడ్. టీవీ రిమోట్ అంటుంది ఇలా నన్ను ఒత్తి ఒత్తి బటన్స్ ఛానల్స్ మార్చి మార్చి మీ ఇష్టం వచ్చినట్టు వాడేశారు, నన్ను వదిలేయండి బాబు, కూసంత రెస్ట్ ఇవ్వండి అయ్యా ప్లీజ్ అంటుందంట దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. టీవీ రిమోట్ కోసం జరిగిన యుద్ధాలు చాలానే ఉంటాయి కదా. మరి ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అనంతపురం నుంచి అనురాధ గారు, సెల్ ఫోన్ అయితే తొందరగా ఛార్జింగ్ అయిపోతే బాగుండు ప్లీజ్, నాకు ఫుడ్ కావాలరా, మీరు తిన్నట్టే నాకు కరెంటే కదా ఛార్జింగ్, నాకు కూడా ఫుడ్ పెట్టండి అని అంటుందట. అండ్ వేటపాలెం దగ్గర రామ్ నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కుర్చీ నేను ఎంచుకున్న వస్తువు. ఓకే, కుర్చీ మీద అంటే నా మీద కూర్చుంటే నన్ను బాధ పెట్టిన వారు అవుతాం, నా మిత్రుడు పీట మీద కూర్చుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అబ్బో కుర్చీ మనకి ఆరోగ్య బోధ చేస్తే ఇలానే ఉంటుంది, ఎప్పుడు కుర్చీ మీదైనా కాస్త కిందకి దిగా పీట మీద నేల మీద కూర్చుంటే ఆరోగ్యంగా ఉంటాయి అని మనకి కుర్చీ ఆరోగ్య బోధ చేస్తుంది. చాలా బాగున్నాయండి, వివిధ వస్తువులు ఎంచుకున్నటువంటి వారి వస్తువులు ఆరోగ్య బోధే కాదు, అప్పుడప్పుడు మనం సృష్టించినటువంటి వాటికి మన మనసు కట్టు బానిసలైపోకూడదు అనేటువంటి ఒక మెసేజ్ ని అవి కూడా మనకు అందిస్తూ ఉంటాయి. వాటిని గనక మనం గుర్తించినట్లయితే మనము బాగుంటావు, మన ఆరోగ్యము బాగుంటుంది. ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ టెక్నాలజీని తయారు చేసేది మానవ మేధస్సే కదా. సో మనిషి మెదడుకి పదును పెట్టాలి, కానీ ప్రతిసారి టెక్నాలజీకి బద్ధుడైపోయి బానిసలైపోతే మన ఆరోగ్యం మనకే కష్టమైపోతుంది. చివరికి మనం కనిపెట్టిన వాటికి వస్తువులన్నింటినీ ప్రేమిస్తూ మనుషులని వాడుకోవాల్సి వస్తుంది. సో ఈ రివర్స్ సైకాలజీని మనం మార్చాలి అంటే అడుగు ముందుకు వేయాలి బాస్, మనసున మనసుతో వేయండి, సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. సో ఇది ఈనాటి మనసున మనసై. చాలా మంది మెసేజెస్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. అండ్ ఈ సండే మనసున మనసై ఇంట్రెస్టింగ్ గా సాగిందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకొక మంచి పాట మీకోసం ప్లే చేస్తాను. అండ్ 8:00 కి జ్యుయెట్ జ్యుయెట్ లో అండ్ ఈనాటి మధుర స్వరాలు మరింత మధురంగా ఉండబోతున్నాయి. మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు కూడా వింటూ ఉండాలి వివిధ భారతి ఎఫ్ఎం. మీ ఆర్జే జేఎస్వి తో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో రోజు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా కార్యకర్తలు వ్యవహరించాల్సిన తీరుపై ఆయన ప్రసంగించారు. పైస్థాయిలోనే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని, అప్పుడే నిజమైన సుపరిపాలన సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని మునికూడలి గ్రామంలో పర్యటిస్తారు. ఒడిశా తీరంలో చిక్కుకుపోయిన మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విశాఖపట్నంకు చెందిన మత్స్యకార బోటులోని సిబ్బందిని ఒడిశా మెరైన్ పోలీసులు సురక్షితంగా రక్షించారని తెలిపారు. రాష్ట్రంలోని సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రులను ప్రభుత్వం బలోపేతం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 72.81 కోట్ల రూపాయలతో కొత్త పరికరాలు, సదుపాయాలు సమకూర్చినట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం పింఛన్కు సంబంధించిన వైకల్య ధృవపత్రాల జారీ సేవల్లో నూతన సంస్కరణలు తీసుకొచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. జూలై 8వ తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగ్ పునఃప్రారంభమవుతుందని తెలిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ది చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఉన్న సిబ్బందికి ఎటువంటి ఇతర అదనపు బాధ్యతలు అప్పగించరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి నిశాంతి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పోలవరం జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా మెనూను అమలు చేయాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల వల్ల తలెత్తే ఆర్థిక నష్టాల నుంచి బీమాదారులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వ రంగంలోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ సర్వత్రా సురక్ష పారామెట్రిక్ పాలసీతో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. వాతావరణం వాయుగుండం రుతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విభూ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్పీతో. 8:05 అయిపోయింది మన క్లాక్ లో టైం. వెల్, సో ఈనాటి మన జ్యుయెట్ జ్యుయెట్ కార్యక్రమంలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాటలు అయితే నేను మీకోసం ప్లే చేసి వినిపిస్తాను. అండ్ ఆ నాస్టాలజిక్ ఫీల్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే అస్సలు మిస్ అవ్వకుండా వింటూనే ఉండండి. అండ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది స్నేహం అంటే ఇదేరా మూవీ నుంచి వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

విత్ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో. 8:15 దాటి 48 సెకండ్ వైపు పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైమ్, అండ్ మనమున్నాము జ్యుయేట్ జ్యుయేట్. అద్భుతమైనటువంటి పాటలు వింటూ ఆనందిస్తూ ఉన్నారు కదా. మరి నెక్స్ట్ మీ అందరినీ పలకరించడానికి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే సిద్ధంగా ఉంది. మరి ఆ పాట ఏంటో తెలుసా? చందమామా చందమామా సింగారాల చందమామా. వన్ మోర్ మ్యాజికల్ వాయిస్ హరిహరన్ గారి గొంతు నుంచి ఇంకొక పాట.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు

0: లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ, విబీజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. 6 రోజుల పాటు ఆయన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షులు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు. 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాతో 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడ్డమే కాకుండా సరికొత్త రంగాల్లో సహకారం ఏర్పడనుందని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. జకార్తాలో ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే ప్రధానమంత్రి పర్యటనలో భారత్, ఇండోనేషియా మధ్య ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు మరింత విస్తరించనున్నాయని అన్నారు. భారత్ నిర్దేశించుకున్న వికసిత్ భారత్, ఇండోనేషియా లక్ష్యమైన గోల్డెన్ ఇండోనేషియా సాధన దిశగా ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్నాయని సందీప్ చక్రవర్తి తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ, విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు తొలివిడతగా 25,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంత్రి విడుదల చేశారు. సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించేందుకు వీలుగా రాష్ట్రాల వద్ద తగినంత నిధులు ఉండేలా చూసేందుకే ఈ 25,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 పంచాయతీలకు ఈ చట్టం కింద 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు అందిస్తామన్నారు. కొత్త చట్టం ప్రకారం కూలీల రోజువారీ వేతన రేట్లను 10% మేరకు పెంచినట్లు కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: వికసిత్ భారత్ కా నిర్మాణ్ ఔర్ వికసిత్ భారత్ కే లియే సమృద్ధ ఔర్ వికసిత్ గావ్ కా నిర్మాణ్ జో రోజ్గార్ యుక్త్ హో ఔర్ ఇసిలియే బెహతర్ రోజ్గార్ దేనే కీ సంకల్ప్ కే సాథ్ గావ్ ఔర్ గరీబ్ ప్రధానమంత్రి జీ ఔర్ ఎన్డీఏ కీ సర్కార్ కీ ప్రాథమికతా హై. హర్ మజ్దూర్ కో మాంగనే పర్ సునిశ్చిత్ కామ్ మిలే. 1 జులై సే వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజన పూరే దేశ్ మే లాగూ హో గయీ హై.
0: పశ్చిమాసియా ఘర్షణలో కాల్పుల విరమణం ఒప్పందం కుదరడంతో సహజవాయువు సరఫరాపై విధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. హార్మౌజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు LNG రవాణా నౌకల రాకపోకలు మళ్లీ యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై గతంలో విధించిన ఆంక్షలను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర చమురు, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు దోహాలో ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల్లో ఖతార్లో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రతా సంక్షేమాన్ని పర్యవేక్షిస్తూ వారి శ్రేయస్సుకు భరోసా కల్పిస్తున్నందుకు ఖతార్ ప్రధానమంత్రికి జైశంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈరోజు చంపావత్ జిల్లా తానక్పూర్ నుంచి కైలాస్ మానస్ సరోవర యాత్ర 2026 తొలి బృందాన్ని జెండా ఊపి ప్రారంభించారు. బృందంలో 49 మంది యాత్రికులు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కైలాస్ మానస్ సరోవర యాత్ర కేవలం ఒక మతపరమైన ప్రయాణం మాత్రమే కాదని, అది దేశ ఆధ్యాత్మిక చైతన్యం.

సైన్యానికి సాంస్కృతిక ఐక్యతకు జాతీయ సమగ్రతకు ప్రతీక అని తెలిపారు. యాత్రకు వెళ్లే భక్తులంతా స్థానిక హస్తకళలు కుటీర పరిశ్రమల ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా అక్కడి ప్రజలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర యువజన క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 80వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సైక్లింగ్ చేయటం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని, నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యానికి సైక్లింగ్ ఒక్కటే పరిష్కారమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 గంటైనా మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండాలని, ఆ సమయాన్ని వ్యాయామం ఆటలకు కేటాయించాలని కోరారు. అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. భారత్ నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ను దిగుమతి చేసుకునే ప్రతిపాదనను భూటాన్ తిరస్కరించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చమురు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవమూ లేదని స్పష్టం చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు భూటాన్కు అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి భూటాన్కు E20 పెట్రోల్ను ఎగుమతి చేసే ఆలోచన కానీ ప్రతిపాదన కానీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్లో వస్తున్న కొన్ని చెల్లింపు ప్రకటనల్లో చిన్నారుల లైంగిక వేధింపులు, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. చిన్నారుల అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న అన్ని రకాల ప్రకటనలను, కంటెంట్ను తక్షణమే నిలిపేయాలని, ఈ వ్యవహారంపై వారం రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని మెటా సంస్థను ఆదేశించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇది బాలసోర్కు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఒడిస్సా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్రతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాగల 5 రోజుల పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులెవరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని సూచించింది. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కడపటి వార్తలు అందేసరికి 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. మాదక ద్రవ్యాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ నేతృత్వంలో అస్సాంలోని గువాహటి వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల యాంటీ డ్రగ్ ఏజెన్సీ అధిపతుల సమావేశం జరగనుంది. సభ్య దేశాల మధ్య నిఘా వర్గాల సమాచార మార్పిడిని వేగవంతం చేయడం, సంస్థాగత సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ ఆధ్వర్యంలో కేరళలోని కొచ్చి నగరంలో రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సదస్సులో మహిళా సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండవాణి గాయని, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయ్ ఈరోజు కన్నుమూశారు. తీజన్ బాయ్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలియజేశారు. ఛత్తీస్గఢ్ పాండవాణి సాంప్రదాయానికి ఆమె అందించిన గుర్తింపు చిరస్మరణీయమని, భారత సాంస్కృతిక వారసత్వాన్ని వ్యాప్తి చేయడంలో ఆమె కృషి ఎప్పటికీ నిలిచిపోతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ VBG రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిస్సా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 8:40 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనం ఉన్నాము జ్యుయెట్ లో. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది ఫ్రమ్ ద మూవీ యువరాజు.

City FM 101.3. వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్పీతో 8:51 అయిపోయింది. మనమున్నాము జ్యుయెట్. సో వెల్, మరి నెక్స్ట్ రాఘవేంద్ర మూవీ నుంచి నీ స్టైలే నాకు ఇష్టం అనే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్, ఎంజాయ్ లిజనింగ్.

0: వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గోదావరి నుంచి కేఎం రాధాకృష్ణన్ గారి సంగీతంలో, వేటూరి వారి కళ నుంచి జాలువారి ఉన్ని కృష్ణన్, ఇంకా కేఎస్ చిత్ర గారు పాడినటువంటి ఈ పాటతో ఈనాటి మన జ్యుయెట్ జ్యుయెట్ అలా అలా మెమొరబుల్గా సాగిపోయింది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణ తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్పీతో 9:03 అయిపోయింది. మన క్లాక్ లో టైం, సో ఇట్స్ టైం ఫర్ మధుర స్వరాలు. ప్రతిరోజు ఎన్నో మధుర స్వరాలు మనం వింటూ ఉంటాం, కానీ నేడు మీ జేఎస్పీ స్పెషల్ మధుర రాగాలతో వాటి యొక్క బాణీలను సమకూర్చిన మధుర స్వరాలు, వాటి ప్రత్యేకతలు ఈరోజు మరింత మధురాతి మధురంగా తెలుసుకుందాం. మరి ఆల్రెడీ నేనైతే క్లూ ఇచ్చేశాను, మధుర స్వరాలు మాత్రమే కాదు, ఆ మధుర స్వరాలని అంతే అద్భుతంగా మన చెవులకి ఇంపుగా వినిపించేటి మధురాతి మధురమైన రాగాల గురించి కూడా మాట్లాడుకుందామని. సో ప్రతిరోజు మనం ఎన్నో పాటలు వింటాం, కానీ ఈ రోజు మాత్రం రాగ బేస్డ్ మధుర స్వరాలని ఆస్వాదిద్దాం. రాగ బేస్డ్ అంటే మన కర్ణాటక సంగీతంలో, హిందుస్థానీ సంగీతంలో ఈ రెండిటి పోకడలతో ఎన్నో రాగాలున్నాయి. 72 మేళకర్తలు, వాటిలో ఉపాంగ రాగాలు, భాషాంగ రాగాలు, ఔడవ షాడవ, ఇలా చాలా కథ ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే సినిమా సంగీతంలో కొన్ని రాగాలు ఎన్నో అద్భుతమైనటువంటి పాత్ర పోషించింది, ఎంతో కీలక పాత్ర పోషించే. మరి అన్ని రాగాలని మనం డిస్కస్ చేసే సమయం లేదు, కానీ ఈ ఒక్క గంటలో కొన్ని మధురమైన రాగాలు మన మనసులో చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఆ యొక్క పాటలు, ఆ పాట వింటే హరే ఈ పాట ఈ రాగంలోనా, భలే అనిపించిందే, భలే కంపోజ్ చేశారే అని అనిపిస్తుంది. మరి అలాంటి అద్భుతమైనటువంటి పాటల్ని ఈనాటి మన మధుర స్వరాలలో ఎక్స్క్లూజివ్గా నేను మీకోసం అందిస్తాను. మరన్నిటికన్నా కర్ణాటక సంగీతంలో ఒక మంచి నానుడుంది, ఆది నాట అంత్య సురటి అని చెప్పి. అంటే ఏది ప్రారంభించినా నాటరాగంతో ప్రారంభించాలి, చివరిగా సురటి రాగంలోన ఏదైనా ఒక కాంపోజిషన్ పాడి కచేరీని ముగించాలి అని చెప్పి. మరి ఈరోజు నాటరాగంలో తెలుగు సినిమాలలో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి, ఆనాటి నేటి మేటి పాటలు. మరి నాటరాగం అనగానే మనకు గుర్తొచ్చేటువంటి ఒక కృతుంది,

సినిమా పాట అన్నావు జయస్వి, వస్తున్నా అక్కడికి వస్తున్నా. చాలా మందికి ఏ రాగంలో ఏ పాట కంపోజ్ చేశారా అనేటువంటి తృష్ణ ఇదివరకు గోల్డెన్ మెమొరబుల్ డేస్ లో ఉండేవి. అంటే ఆని ముత్యాలు ఆ పాత మధురాలు అంటాం కదా, అలనాడు ఆ తృష్ణ ఉండేది. కానీ రాను రాను సినిమా సంగీతంలో భావనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి లైట్ మ్యూజిక్ గా మారినటువంటి ఈ తరుణంలో స్పెసిఫిక్ గా కొన్ని రాగాలని ఎంచుకుని ఆ రాగాలని వాటి మీద ప్రయోగాలు చేస్తూ చేసిన కాంపోజిషన్స్ చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎక్స్క్లూజివ్ గా మనం నాట రాగాల్లో ఉన్న కొన్ని కాంపోజిషన్స్ గురించి మాట్లాడదాం. మరి నాటరాగల్లో మీకు మాకు ఎంతో ఇష్టమైనటువంటి పాట చెప్పేసేనా?

ఈ పాటంతా ఒకెత్తైతే ఈ పాటలో ఒక్క చోట మాత్రం మనసుని అలా ఆనందడోలికలలో తేలి ఆడుస్తుంది. అది కూడా ఎక్కడ అంటే చరణంలో. మదనమోహిని చూపులో నా మాండురాగమేలా. ఇక్కడ మాండురాగం అన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి వేటూరి సుందరరామూర్తి గారి కళానికి ఈయన ఏఆర్ రెహమాన్ గారి బాణి కళాయిలా మేఘమాసం క్షణానికో.

ఇక్కడ మాండరాగాల్లోకి మలచిన ఆ తీరు ఎక్కడైతే ఆ కవి ప్రస్తావించాడో అదే చోట దాని అనుసంధానిస్తున్న తరువాతి ఆ పంక్తిని మాండరాగల్లోకి తీసుకొచ్చాడు. కానీ అక్కడ లిరిక్లో మాత్రం కళాయిలా మేఘమాసం క్షణానికో తోడిరాగం, అంటే మనసుని ప్రేమతో ఆ బంధం తోడేస్తున్న ఆనందం దాన్ని రాగంతో పోల్చటం, ఇదొక అనువాద చిత్రానికి ఇంత అద్భుతమైనటువంటి పదప్రయోగాన్ని అందించటం అనేది సామాన్యమైన విషయం కాదు. సో మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఇద్దరు.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం ఉన్నాము మధుర స్వరాలలో. సో రాగాలలో ఉన్నటువంటి అద్భుతమైన సినిమా పాటల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇప్పుడైతే ఇద్దరు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం. మరి ఆ తర్వాత అసలు ఈ నాటరాగంలో ఉన్నటువంటి అంతటి ప్రత్యేకత ఏమిటి, ఎందుకంత ఆకర్షితులవుతారు ఈ రాగం అంటే, కర్ణాటక సంగీత కచేరీలను సాధారణంగా ఈ రాగంతోనే ప్రారంభిస్తారు ఇందాక మనం అనుకున్నట్టు. అండ్ దాంతోపాటుగా సంగీత త్రిమూర్తులైనటువంటి త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి వారు ఎన్నో కృతులు ఈ రాగంలో రచించారు. మరీ ముఖ్యంగా త్యాగరాజస్వామి వారి ప్రసిద్ధ చెందినటువంటి పంచరత్న కృతులలో మొట్టమొదటి అయినటువంటి

ఈ యొక్క కృతి దీన్ని ఆధారితంగా చేసుకుని ఎన్నో అద్భుతమైన సినిమా పాటలు కూడా కంపోజ్ చేశారు. అండ్ ఇదే ఈ పంచరత్న కృతులలో మనం మొట్టమొదటిగా నేర్చుకునేది. ఇది నాటరాగంలో సంస్కృతంలో రచించారు. అండ్ దీంతో పాటుగా వీటిని ఘనరాగ పంచరత్నాలు అని అంటారు. అండ్ వీటిని అనుసరించి ఇంకా ఎన్నో పెక్కు అద్భుతమైనటువంటి రచనలు కూడా ఉన్నాయి. ఈ రాగ విశేషం ఇలా ఉంచితే, అండ్ ఈ రాగంలో ఇప్పుడు మనం పాడుకున్నటువంటి జగదానంద కారక అనేటువంటి ఒక కర్ణాటక సంగీత కృతిని ఆధారంగా చేసుకుని అక్కడి నుంచి ఒక అద్భుతమైనటువంటి పాట అపరిచితుడు మూవీ నుంచి. ఈ పాట మీకు సుపరిచితమే, జీయంగారింటి సొగసా నీ వంటి కరుణి చెలిమిలో లేదే

ఇలాంటి రాగ ఆధారితమైనటువంటి రచనలన్నీ కూడా ఎక్కువగా మనము ఈ యొక్క అనువాద చిత్రాలలో ఎందుకు చూస్తామో తెలుసా? తమిళీయులకి సంగీతం మీద ఉన్నటువంటి ప్రేమ. అదేమిటి, మన తెలుగు వాళ్ళకి లేదా? తెలుగు వాళ్ళకి కూడా ఉంది బాస్, కానీ తమిళీయులకు ఉన్నటువంటి ఆ ప్రేమ కాస్త ఎక్కువ. అందుకనే ఎక్కడా కూడా వాళ్ల యొక్క స్వర రచనలలో ఈ రాగ ఆధారిత ఛాయలని కర్ణాటక సంగీత సంప్రదాయ ముద్రని పోగొట్టుకోకుండా ప్రతి పాటలోనూ వాటిని అనుసంధానిస్తూ రాగాన్ని, ఆ పాట కంపోజిషన్ని అంతే క్లిష్టంగా పాడే విధానంగా పాటని తయారు చేస్తారు. ఆ పాటని ఆలపించే గాయని గాయకులు కూడా అంతే మధురాతి మధురంగా ఆలపిస్తారు. మరి ఈనాటి మధుర స్వరాలలో నాటరాగంలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన పాట మీ అందరి కోసం.

భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఉన్నారు మధుర స్వరాలు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం నీ ఆర్జే జేఎస్వితో. సో ఈనాటి మధుర స్వరాలు చాలా ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి కదా. నాకైతే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మీతో బోలెడన్ని విషయాలు పంచుకుంటున్నాను కాబట్టి. మరి రాగా బేస్డ్ సినిమా పాటల గురించి మాట్లాడుకుంటున్నాం. నాటరాగానికి ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం. మరి నెక్స్ట్ ఏ రాగం గురించి మాట్లాడుకోబోతున్నావు? అఫ్ కోర్స్ ఆనందామృతాలు కురిపించేటువంటి అమృత వర్షిణి. ఈ రాగం పాడితే మనసు ఆనందామృత వర్షాలు, సంతోష హర్షాలు కురిపిస్తాయి. ఇంతకీ ఏమిటి ఈ అమృత వర్షిణి రాగం యొక్క విశిష్టత? మాటలోనే ఉంది, ఆ రాగం పేరులోనే ఉంది, ఆనందం. కర్ణాటక సంగీతంలో అమృత వర్షిణి రాగం చాలా ప్రసిద్ధమైంది. అమృతం కురిపించేది అని దీని అర్థం కనుకనే అమృత వర్షిణి అని పేరు పెట్టుండొచ్చు. అలాగే సంగీతంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. ఇంతకీ ఆ అమృతం ఏమిటి? ఆ అమృతము వర్షం అన్నమాట. ఎస్, వర్షం కురిపించటానికి ఈ రాగాన్ని ఎక్కువగా ఆలపించేవారు. ప్రత్యేకించి తెలుగు సంస్కృతి భక్తి సాహిత్యంలో ఈ రాగానికి చాలా విశేషాలున్నాయి. ఈ రాగానికి వర్షాన్ని కురిపించే శక్తి ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎలాగా అంటే ఆనందామృతకర్షిణి. ఆనందామృతకర్షిణి అమృత వర్షిణి అనేటువంటి కృతి ఈ రాగంలో శ్రీ ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క రచనలో రచింపబడింది. ఒకనొక రోజు ఆయన ఇలా కొన్ని ఊర్లు సంచరిస్తున్నప్పుడు ఒక ఊర్లో కరువొచ్చింది, ఎట్టయాపురంలో. మరి ఆ కరువొచ్చినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా ఈయనని వేడుకుంటే నమస్కరించి ఈ రాగాన్ని ఆలపించి ఈ కృతి పాడారట. అంతే, వెంటనే కుంభవృష్టి వాన కురిసింది. ఇది చరిత్రలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం. అలాగా ఎన్నో అద్భుతమైన భక్తి గీతాలు ఈ పాటలో చాలా ఉన్నాయి. అంతేకాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కంపోజర్స్, అంటే మన సంగీత తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఇళయరాజా గారు, కీరవాణి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా ఎంతో మంది కంపోజర్స్ ఈ రాగాన్ని వాళ్ల యొక్క పాటలలో ఇముడ్చుకుని ఎంతో చక్కటి బాణీలని మనకు అందించారు. కేవీ మహాదేవన్ గారి యొక్క స్వర రచనలో మనకి ఆథెంటికేటెడ్గా ఏ రియాలిటీ

షోస్ అయినా సరే ఎక్కడైనా సరే ఈ పాట పాడిందే వాళ్ళు గాయనీ గాయకులుగా పరిగణించబడరేమో అని అనిపించే అంత ప్రాముఖ్యతని సంతరించుకున్న పాట. ఇంతకీ ఏంటి తెలుసా ఆ పాట?

ఈ రాగ ఛాయ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇలాంటి ఇలానే వినిపిస్తుంది ఈ పాట వింటే, అది అఫ్కోర్స్ వాన పాటేనండి. మణిరత్నం గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఘర్షణ సినిమాలో. ఇంతకీ ఆ పాట అర్థమైందా? కురిసేను విరిచల్లులే, ఒకటయ్యేను ఇరు చూపులే, అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను. ఈ అద్భుతమైన పాట మీకోసం వస్తుంది. ఈ పాట వింటూ ఆనందిస్తూ ఉండండి.

ఘర్షణ మూవీ నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు. 9:32 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో మనం మాట్లాడుకుంటున్నాము అమృతవర్షిణి రాగం గురించి. మరి ఇళయరాజా గారి యొక్క బాణీలు విన్నారు. మరి ఇదే రాగంలో ఇంకొక పాట కూడా ఉంది అమావాస్య చంద్రుడు మూవీ నుంచి. సుందరము సుమధురము చందురుడందిన చందల శీతలము. ఇలా ఒకటా రెండా ఎన్ని పాటలు బాస్. అండ్ కొత్తగా వచ్చినటువంటి కంపోజర్స్ అయినా కూడా సునీల్ కశ్యప్ అనేటువంటి ఆయన ఎంతో అద్భుతంగా స్వరపరిచారు ఈ రాగాన్ని. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క బీట్ ఓరియంటెడ్ కాంపోజిషన్లో ఇంత మెలోడియస్ మ్యాజికల్గా యూజ్ చేసిన ఆయన సునీల్ కశ్యప్ గారే. అది విజయస్ దాస్ గారు, శ్వేతామోహన్ గారు పాడినటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్. అండ్ రామజోగే శాస్త్రి గారి కళ్ళ నుంచి జాలువారింది ఈ పాటలో. ఇన్ఫ్యాక్ట్ ఆ రాగాన్ని, ఆ రాగం యొక్క పేరుని అనుసరిస్తూ దాన్ని ప్రేమకి అనుగుణంగా రాస్తూ తెలిపినటువంటి ఆ రాగం యొక్క పేరు చాలా అందంగా ఉంటుంది. ఇంతకీ ఆ పాట ఏంటి జయస్వి, గెస్ చేశారా?

ఒక మనసు చిత్రనిచ్చి హృదయమా కలుసుకో నాలో నిన్ను అనేటువంటి ఈ పాట ప్రేమలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట సుధలాగా అనిపిస్తుంది, అంటే తేనెలాగా అనిపిస్తుంది. కానీ మనం మాట్లాడనవంటి ఆ మౌనం కూడా ఎంతో మధురాతి మధురంగా అనిపిస్తుంది. మరి ఆ భావనలన్నీ కలగలిపితే ఉగాదిగా ఉదయించే నవోదయం ఒక కొత్త ప్రాణాన్ని ఆహ్వానించుకున్నట్టు ఉంటుంది. ఉగాది అంటే ఏమిటి? నూతన శక్తి, అది ప్రకృతి శక్తి. సో మన తెలుగువారి పండగ. అలాగా నాలో విరిసిన ఈ తొలివలపు కూడా నిజంగా ఈ ఉగాది స్వరమై పిలిచిందో, అలికిడి తెలియని ఒక అమృతవర్షినిలా ఆనందామృతాలు కురిపిస్తుంది నీవు నా చెంత ఉంటే అనే భావనని ఎంతో అద్భుతంగా రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. సో మరింకెందుకు ఆలస్యం? ఈ పాట మీకోసం వస్తుంది అమృతవర్షిణి రాగంలో.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వింటూ ఆనందిస్తూ ఉన్నారు రాగా స్పెషల్. మధురాతి మధురమైన మధుర స్వరాలు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం. మీ జయస్వీతో 9:40 అయిపోయింది. సో నాటరాగం గురించి తెలుసుకున్నాం, అమృతవర్షిణి రాగం గురించి మాట్లాడుకున్నాం, మరి నెక్స్ట్ ఏ రాగం గురించి తెలుసుకోబోతున్నాం? హంసనాదం అన్నమాట. హంస నంది వేరు, హంసనాదం ఈ రాగం వేరు. నిజంగా హంస అన్న పిలుపే ఒక పవిత్ర భావనని, ఆనందాన్ని, ఒక స్వచ్ఛమైన ప్రశాంతతని అందిస్తుంది. ఆ పేరులో ఉన్నట్టే ఈ హంసనాద రాగం కూడా చాలా ప్రశాంతమైనటువంటి రాగం. సంతోషకరమైన మానసిక స్థితిని కలిగించడానికి ఈ రాగం ఎంతో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ రాగానికి, ఈ రాగంలో ఉన్న స్వరాలకి, ఆ యొక్క బాణీలకి, పోకడలకి మనశ్శాంతిని కలిగించేటువంటి ఒక గుణం

దీనికి ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క హంసనాదం అనేటువంటి రాగం చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాను కదా, మరి ఇందులో మనకి కావలసిన అంటే ఒక ప్రసిద్ధ రచన, చాలా చాలా అద్భుతమైనది, త్యాగరాజస్వామి వారిచే రచింపబడినటువంటిది.

అలాగే ఈ రాగంలో ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు కూడా ఉన్నాయి. మరి ఈ రచనలు కర్ణాటక సంగీత విశేషాన్ని కాస్త అలా ఉంచితే, దీని ఆధారంగా తీసుకుని ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాటలు చేశారు. మరీ ముఖ్యంగా మనకి హంసనాదం అనగానే గుర్తొచ్చేటువంటి ఒక పాట ఉంది, హంసనాదము పిలుపు. ఈ పాట స్వరవీణా పాణి అనేటువంటి ఒక కంపోజర్ కంపోజ్ చేశారు. ఆయన ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారు అంటే, ఒక జీవితానికి సంబంధించి, అంటే ఆలు మొగలు వాళ్ల యొక్క కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నటువంటి ఆ తరుణంలో నిజంగా ఆ పవిత్రమైనటువంటి ఆ బంధానికి ఆ సాహిత్యము, సాహిత్యానికి తోడా ఈ యొక్క స్వర రచన, ఇవన్నీ కలగలిపి వింటూ ఉంటే నిజంగా ఒక మంగళధ్వని వింటున్న సంతోషం కలుగుతుంది. నిజంగా హైందవ సంస్కృతి సంప్రదాయాలని ప్రతిబింబిస్తూ స్వరపరిచినటువంటి ఈ అద్భుతమైన పాట మీ అందరి కోసం హంసనాద రాగంలో.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. నిజంగా రాగం పేరుతో ఇంత అద్భుతమైనటువంటి పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. మధుర స్వరాలు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం. మీ జయస్వీతు. సువల్, మరి హంసనాద రాగం గురించి మాట్లాడుకుంటున్నాం. రాజా గారి కాంపోజిషన్ లేకపోతే ఎలా అండి? ఇళయరాజా గారి కాంపోజిషన్ కూడా వస్తుంది. సో మరి అందులో మనందరికీ బాగా తెలిసినటువంటి పాట మరి వేటూరి వారి కళ నుంచి జాలువారి, మణిరత్నం గారి మ్యాజికల్ మూవీ గీతాంజలి. ఈ సినిమాలో హంసనాద రాగంలో ఏ పాట ఆమని పాడ పాపాలాలి, అయ్యయ్యో ఓ ప్రియా ప్రియా, అయ్యో అన్ని పాటలు చెప్తున్నారు, ఇది చెప్పరే.

మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఓం నమః హృదయ జయతులకు. ఈ పాట మీకోసం వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. అండ్ ఎస్, ఆ తర్వాత మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు.

వీంచు ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ ఫైన్ జేఎస్పీతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజెస్, థ్యాంక్స్ అ లాట్ ఎవ్రీవన్. అండ్ ఎస్, ఇప్పుడు మనం ఏ రాగం గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ రాగా, అండ్ చాలా మందికి ఇంటి రాగంలో ఇన్ని పాటలు ఉన్నాయా, ఓ మై గాడ్ అనిపిస్తుంది. ఇంతకీ ఆ రాగం పేరు కాపి. ఎస్, ఈ రాగం పేరు కాపి అన్నమాట. ఎంతో అద్భుతమైనటువంటి రాగం, అండ్ అలాగే ఇది 22వ మేళకర్త అయినటువంటి కరహర ప్రియ జన్యం కూడా. సో కరహర ప్రియ అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ప్రక్కాల నిలబడి అనేటువంటి త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన. అండ్ దాంతోపాటుగా సంగీత సాహిత్య సమలంకృతే ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు కూడా ఉన్నాయి. మరి ఆ రాగాన్ని అలా పక్కన పెడితే మనం మాట్లాడుకునేది కాపి అన్నమాట. మరి ఈ కాపి రాగంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కీర్తనలు కృతులు అలా ఉంచితే సినిమా పాటల్లో కూడా ఈ రాగాన్ని చాలా అద్భుతంగా వాడారు. మరి ఈ రాగంలో ఉన్నటువంటి పాట ఏంటో తెలుసా? నా

ఈ పాట వెనుక కంపోజిషన్ అంతా రెహమాన్ గారిది. ఒక ఎత్తు అయితే ఈ హమ్మింగ్ కోసం ఆయన చాలా రోజులు చాలామంది సింగర్స్ వాయిస్ని టెస్ట్ చేశారు, బట్ చివరికి సుజాత మోహన్ గారి వాయిస్ దీనికి యాప్ట్గా సెట్ అయింది. యునో ద రిక్వైర్మెంట్ ఆఫ్ అ కంపోజర్, ఈ హమ్మింగ్ ఒక హ్యూమన్ థ్రోట్ నుంచి కాకుండా ఒక ఇన్స్ట్రుమెంట్ హమ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే కాదు ఒక ఇన్స్ట్రుమెంటే హమ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక సింగిల్ బ్రీత్లో సింగర్కి ఇది నిజంగానే చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఎంతోమంది గొంతులు విన్న తర్వాత నిజంగా ఇప్పటికీ ఎప్పటికీ ఈ పాట అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ పాట కంపోజిషన్ కన్నా ఆ ముందొచ్చే హమ్మింగే. ఒక్క హమ్మింగ్తో ఆ సింగర్ జీవితాన్ని ఎంతో అద్భుతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లినటువంటి కంపోజర్. నిజంగా ఒక గొప్ప పాట పాడితే నేషనల్ అవార్డు రావడం ఇది సహజం, కానీ ఒక హమ్మింగ్తో ప్రపంచమంతా కూడా యావన్ ప్రపంచం ఆవిడ్ని గుర్తుపెట్టుకునేలా చేసినటువంటి కంపోజర్, అది ద బ్రిలియన్స్ ఆఫ్ అ కంపోజర్. ఒక రాగాన్ని ఎలా వాడాలి, దాంట్లో ఉన్న మెళకువలని ఎలా అందించాలి, ఎంత హృదయంగా దాన్ని వాడితే అంతమంది మదిలో నిలిచిపోతుంది అనేటువంటి ఒక నాస్టాల్జిక్ క్రియేషన్ ఏఆర్ రెహమాన్ మ్యాజికల్ మ్యూజిక్. అంతేకాదు ఈ రాగంలో నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా ఈ పాట, అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన పాట.

ప్రగతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో 10:02 దాటి 12 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైమ్. సో మరి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమం ఇందాక రాగాలతో ఎన్నో మధురాతి మధురాలు మీరు విని ఆనందించారు కదా. సో మరి టైం అయితే 10:03 కావస్తోంది. మరి దీనికి సంబంధించి మీ మా ఫేవరెట్ షో వినిపించని రాగాలి ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు మీకోసం సంసిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వింటూ ఆనందిస్తూ ఉండని వినిపించని రాగాలే ఆపాత మధురాలని ఆణిముత్యాలని మీ వివిధ భారతి ఎఫ్ఎంలో మీ జయస్వితో. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 10:15 దాటి 9 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది మన స్టూడియోస్ లో సమయం. మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. అద్భుతమైన పాటలు వింటున్నాం అమరదీపం చిత్రం నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు ఆలపించిన ఆత్రేయవారి సాహిత్యం, సత్యంగారి సంగీతంలో.

కంచుకోట చిత్రం నుంచి అద్భుతమైన పాట పి సుశీల గారు, జానకమ్మ గారు ఆలపించిన పాట వింటూ ఆనందిస్తున్నారు. వినిపించని రాగాలే ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ జయస్మితో 10:26 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం కులగోత్రాలు మూవీ నుంచి అద్భుతమైన పాట వస్తోంది, వింటూ ఆనందిస్తండి.

0: బంగారు నా స్వామి మగసిరి గులాము అనని దాననాయ్.
1: I don't know what you say.
0: Telling

No need to hold back my dog. Hand in hand, let's sail, my dear.

0: భలే భలే మగాడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్, నీ మగ సిరి గులామునై నీ అనని దానై.
1: బడే బడే మఖాడు ఓయ్ బంగారు నా స్వామి ఓయ్, నీ మగ సిరి గులామునై నీ అనని ద.

వింటూ ఆనందిస్తూ ఉన్నారు వినిపించని రాగాలే ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ జయస్వితో 10:40 కావస్తోంది మన స్టూడియోస్ లో సమయం. బాబా మరదళ్ళు మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట మీకోసం వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి.

పమ గమగ దిగని సరి సని సరి సని సని దాని దిధని పని పమ పదని పమగ దిధ ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద ద

జయభేరి చిత్రనించే అద్భుతమైనటువంటి పాట, ఘంటసాల గారు ఆలపించిన రసికరాజతరమ అనే పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. వినిపించని రాగాలే మీ జయస్వితో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మరి నెక్స్ట్ పాట మీ అందరి కోసం మనోరమ చిత్రం నుంచి రమేష్ నాయుడు గారి సంగీతంలో, పి సుశీల గారి గానంలో ఈ పాట.

భారతి ఎఫ్ఎం 101.3. 11:10:14 వివిద్ భారతి స్టూడియోస్లో సమయం. ఆకాశవాణి విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, శుభరాత్రి, జై హింద్.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీమతి ఎం పద్మావతి బృందం వారిచే కాశీ మజిలీ కథలో కాంబోజరాజు కథ తంబుర కథ వింటారు.

సంతాన ఫలం లేదు, చక్కగా రాజుగారు కూడా ఇలా కాదని కృష్ణుడికి ఎత్తడి గుడి, బ్రహ్మదేవుడి కంచు గుడి, శంకరుడికి రాయి గుడి కట్టించి చక్కగా 77 వనంతరాలు వేసి చక్కగా మామిడి చెట్లు, అయ్యో ఎన్నో రకాల చెట్లు వేశాడు. ఆ చెట్లు ఫలాలు భోజనం చేయటానికి

చెట్ల మీద ఉండిపోయాయి. రాజుగారికి 6 మంది కొడుకులు కలిగినారే మహారాజా. కుమారులు గడియారు, చిన్న భార్య మాణిక్యాలదేవి సంతానం లేదు. రాజుగారు బాగా చూసి, అయ్యో రాజుగారికి ఇష్టమైన భార్య చిన్న భార్య, అదొక మాణిక్యాలదేవి అంటే రాజుగారి చక్కగా ఎంతో ప్రాణంగా చూసుకుంటాడు అలాంటి భార్య.

ఆకించి ఏమంటో భర్త గారు, ఆ బిడ్డలు లేకపోతే ఏమైందండి? ఆరు మంది మా అక్కగారు బిడ్డలు ఉన్నారు కదా, వారి బిడ్డలు నా బిడ్డలు గారా, చక్కగా వారిని నేను పెంచుతాను, నా ఒక మేడలకు తీసుకురమ్మని రాజుగారికి చెప్పగా అప్పుడే పుట్టిన ఆరు మంది బిడ్డల్ని చక్కగా రాజుగారు మాణిక్యాలు దేవి ఇంటికి తీసుకెళ్లి ఆరు మందిని పెంచమని ఆ ఒక చిన్న భార్య చేతికి అప్పగిచ్చాడు. ఇక్కడ ఆరు మంది గారి తల్లిగారి కథ ఏమీ లేదు, ఇక్కడ మాణిక్యాల దేవి.

వయలిన్ ద్వయం వింటున్నారు. మృదంగ సహకారం శ్రీ ఎంఎల్ఎన్ రాజు. తర్వాత తనయుని బ్రోవా, భైరవీరాగం, ఆదితాళం త్యాగరాజస్వామి వారి కృతి వింటారు.